0: అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyaka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he's doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏ సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకునుకున్నా చదివిన చదువంతయు ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: Why do you acquire knowledge?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adhyannu vidyanu aarjinchamu, aa samajamunaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamunaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువుల కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యూ డూ నాట్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యూ బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: ఇస్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంపార్టెడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ సొసైటీ ఆర్ టు ఎర్న్ ది రెప్యుటేషన్?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెమ్?
0: దీనిని ఒకనొక సమయంలో చర్చిలు కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చ్.
0: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except ee
0: charatara prapanchamunandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antai kudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆర్ మై అనేటువంటి ప్రశ్నకు మాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో ఎవర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికం అనేటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: Kevalamu bhautikamainatvanti oka vidhamainatvanti negative.
1: The physical knowledge is negative.
0: Kani tanam tan telusukuneatvanti tattvamu positive.
1: The knowledge of the self is positive.
0: Ee negative positive rendinti oka sanni sambandha bandham chetane manavattvam vikasistundi prakatistundi.
1: The human personality blossoms, shines forth if there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the fullness
0: of vidya. Ee vidyacheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకునకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ subject taught.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: Each university has taken up the responsibility of fostering one discipline.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: In fact, the ancient sciences, అలంకార శాస్త్ర, one subject was developed.
0: ఇదే విధంగానే ఉజ్జయిని, ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: in Ujjaini University,
0: గణిత శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ ఇన్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్, బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
0: ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక శాస్త్రంను ప్రధానమైన లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుందని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి, కుమ్మరి, దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెట్ ద రైట్ఫుల్ ట్రూత్ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితం అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful in daily life? వారి
0: సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతియే కాకుండా
1: not only this,
0: సంగీతము, సాహిత్యము, నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered and encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయమందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines or subjects.
0: Takshashila, inkoka vishwavidyalayamu.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila vishwavidyalayam nandu,
1: in this Takshashila University,
0: oka vidhamaina ayurvedamu aneetvanti oka abhimana shastramanu abhirudhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టూడ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి త్రివటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెన్ టు బ్రింగ్ అవుట్, టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought forth? Every power, faculty is latent in
0: you.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: Gitti pavitramainatvanti yokka vidyalanu manam teppinchukoni tadwara samajam yokka samcheemanni manam korali cheyali.
1: We should acquire that sacred education and serve the society.
0: Kanukane deenni tivadaniki rendu vidhamainatvanti margamulu untunnayi.
1: There are two paths to bring out the latent values.
0: Idi Latin language nunchi vachinatvantide educare.
1: Educare is the Latin word.
0: Ee Latin language lo unnatvanti yokka antaratham emiti?
1: The Latin word indicates that those which are latent, immanent, must be brought out.
0: Vakati kevalamu bahyamainatvanti yokka bhavamunu bayatiki teevatam.
1: One, bringing out the external feelings.
0: Deenini bayatiki teesetvanti tala.
1: It concerns the head.
0: Antarbhutanga undinatvanti yokka vidyalanu shaktulanu mainatiki bayatiki teevatam anetvanti idi ye hrudayamu.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటిని బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది నాలెడ్జ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ విల్ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్ ద రైటింగ్ ద రీడింగ్ ఈ లౌకికమైన
0: యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: ఆల్ ద సెక్యులర్ నాలెడ్జ్ హ్యాస్ అరిజన్ అవుట్ ఆఫ్ ద హెడ్
0: దీన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
1: This is called bookish
0: knowledge.
1: This is the relationship between mastaka, the head, the pustaka, the book. Things have come out of the head and gone into the book and then reverse order.
0: Bookish knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: later
0: discrimination knowledge ఉండాలి.
1: Discrimination knowledge is
0: what
1: essential.
0: What is right? What is wrong?
1: What is right? What is wrong?
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది?
1: What is the true ideal in my life?
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: One must investigate clearly.
0: Discrimination knowledge తర్వాతనే practical knowledge వస్తుంది.
1: After discrimination knowledge comes in the field,
0: practical knowledge.
1: Practical knowledge is important.
0: ఈ bookish knowledge, ఈ superficial knowledge, జనరల్ నాలెడ్జి, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జి ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ
0: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఈస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ డ్రౌన్డ్ ఇన్
0: సెల్ఫ్. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality కావాలి.
1: But we need quality.
0: Why barrels of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and
0: grammar anetuvanti dani kashilo pravartinchi aa grammar yokka tattvanni enni vidhalaga abhivruddhi parchukuntu vacharu.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, jnana daya sindho ragadasya dagaguna seveta machiyodiro sasiyecha mitayicha samastha samasyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజా విభుదాసుర సుప్రబాణ సుమనస త్రిజి బహుశాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యాలు భవ స్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్
0: ఉజ్జయిని. ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దెర్ వర్ నో స్కూల్స్
0: ఒక బిల్డింగ్ అనేటువంటిది లేదు.
1: దెర్ నో స్కూల్స్ ఎస్ సచ్
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ,
1: ద బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్స్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kudunu okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kudunu ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where, how
0: deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి.
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్. దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit or squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర వాట్.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
1: there was sacred atmosphere all around.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దే వర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎక్సేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettina, enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara, vidyarthinilara, aanadu papers anetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్, గాడ్ ఇట్సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: స్టూడెంట్స్ టుడే దే రీడ్ వన్ అవర్ బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ లెట్ హిజ్ మైండ్ మూవ్ వేవ్ ఫ్రీలీ.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ పుట్ యువర్ మైండ్.
0: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద కంట్రోల్ ద మైండ్ ది ఎడ్యుకేషన్ క్యాన్ బి ఇంప్రింటెడ్.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: నిత్య సత్య సుకృతులన్నీ ప్రకృతి విడిచి పోగుచుండే.
1: అండ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ జస్ట్ ఫర్గాటన్.
0: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారం అగుచుండే.
1: అండ్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆర్య వేద విద్యలు అనగే
1: అండ్ ది ఎడ్యుకేషన్ విదౌట్ ప్రాక్టీస్.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: వెన్ యూ నాట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్ వై యూ స్టడీ.
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఐడియల్స్ ఫాస్టర్డ్ అడాప్టెడ్ ప్రాక్టీస్ బై పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ అక్వైర్ ద మోడర్న్ స్కిల్స్.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్
0: విశాలమే.
1: ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: షుడ్ నెవర్ బి నేరో మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్ నెవర్ కంట్రాక్షన్.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: ది ఏన్షియంట్ కల్చర్ థాట్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతి విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: వి హావ్ ఫర్గాటన్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ ఆఫ్ దోస్ డేస్ ఆఫ్ రిచ్ కల్చర్.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యూ బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: భూమిలో ఉండినటువంటి ఒక సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
1: all the faculties of mother earth are brought out.
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి
1: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ లాస్ట్.
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
1: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ సైన్స్?
0: సైన్స్ అండ్ టెక్నాలజికల్ టెక్నాలజీ టెక్నాలజీ ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: వీ ఆఫెన్ సే సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: ఇఫ్ యూ థింక్ డీప్లీ ఎనఫ్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ అండ్ ఎంక్వైర్ యూ విల్ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేట్.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్ హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి యొక్క ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వేర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ ఏజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupayalu kharchu pettali.
1: You need to spend 5000 rupees
0: inta kharchu petti
1: having spent so much
0: ఈ టంబ్లర్ నీటిని ప్రయత్నం చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి?
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ యూ జస్ట్ గెట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: జీవనదులు మన భారతదేశంలో కావాల్సినంత ఉంటున్నాయి. గంగా యమున సరస్వతులు.
1: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
0: ఈ ధనమును దాని ఖర్చు పెట్టి అక్కడ నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: లెట్ ద మనీ బి స్పెంట్ ఆన్ దీస్ హోలీ రివర్స్ ఇరిగేట్ అండ్ సప్లైడ్.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల,
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: ద వన్ హూ పర్చేస్ పీనాట్స్,
0: కూర రెండనాలు,
1: ద కాస్ట్ ఇస్ 2 NS,
0: కూలి పావలా,
1: బట్ లేబర్ చార్జెస్ 4 NS,
0: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి.
1: టు ఫెచ్ స్పినాచ్ ఫ్రమ్ హోమ్ వన్ హ్యాస్ టు స్పెండ్ 4 NS.
0: ఈనాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
1: దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ,
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు,
1: వి స్పెండ్ మనీ.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యూ థింక్ యూఆర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: హస్ సైన్స్ హస్ ప్రోగ్రెస్, ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్. ఈ
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చు ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చు,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these 6?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
1: వీ ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ వీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: అండ్ గర్ల్స్. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డన్.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి,
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ విత్ సో మచ్ ఆఫ్ స్కాలర్షిప్,
0: కట్టగడప ఉద్యోగంలో చిక్కక
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్,
0: ధనం ఖర్చు పెట్టుకుని,
1: అండ్ హీ స్పెండ్స్ మనీ,
0: కట్టగడప పస్తు పరుగుతున్నాడు,
1: అండ్ హీ హాడ్ టు ఫాస్ట్.
0: ఇది ఆ మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: ఇస్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాసింగ్
0: భూమి సూర్యుని చుట్టూ,
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాడు.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజుగో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్ వర్చ్యూ.
0: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ, వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, pride, pomp,
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఇస్.
0: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధర్మం సంపాదించడం, ఇవన్నీ తల నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఎ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీయవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ వి హావ్ టు బ్రింగ్
0: అవుట్? అది కేర్, ఎడ్యుకేర్.
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీయవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: వి హావ్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ఫర్ బేరెన్స్.
0: ఏ కంపాషన్ లేదు.
1: దేర్ ఇస్ నో కంపాషన్.
0: ఓన్లీ ఫ్యాషన్ మాత్రం బయలుదేరింది.
1: నో కంపాషన్ యు సీ, ఓన్లీ
0: కంపాషన్ ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ ఏంటి? కరుణ, దయ, ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: కంపాషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వి షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
0: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దే పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రాంగ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
1: in our university you don't need to spend no expense.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000, 20,000 కట్టాలి. అక్కడ
1: ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10,000 rupees టు రిజర్వ్ ది సీట్.
0: మీకు తెలుసును, డిగ్రీ కోర్సు పోయినప్పుడు అక్కడ ఎంత, దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
1: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హూ ఆర్ పేయింగ్ ద ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద చిల్డ్రన్.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned
1: grey. Musi
0: koti ani pachivaralu ninnu musi musi navvaga kasare bomma tai tai tai tai tai bomma nin tamashudulu tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inaadi manavulu kevalam oka tolu bomma madri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatuvanti yokka gunam unnatuvanti yokka telivu unnatuvanti yokka manavudiga roopandimpachedeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: డంపులను పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్ట కడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్యూజ్డ్. మంచి
0: సంఘంతో చేరాలి.
1: We have to do it
0: since. Jeje dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nechukovali.
1: These are things we have to learn.
0: దుస్థిర సంసర్గం తొలగించాలి.
1: You have to run away from
0: bad company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: యు లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వాడికి మాత్రమే.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు చాకలవాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్
0: యువర్ సెల్ఫ్? వస్తారు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: దీనివల్ల ఎంత సేవ్ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ సో నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్ కెన్ బి యూజ్డ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ,
0: గుణమును పెంచుకుని,
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్,
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కరెక్ట్, ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిట్టి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
1: వెదర్ యూ ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్ వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏమి నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్, ఇట్
0: బికమ్స్ గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్, ఇఫ్ యు ఆస్క్ సన్ వాట్ ఆర్ యు స్టడీయింగ్, హి
0: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డూ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్,
0: ఆచరణలో పెట్టి,
1: దే ప్రాక్టీస్,
0: పరిలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ,
0: గురువులు వారి దగ్గర చేర్చి,
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అదితి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్, దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
1: హౌ సేక్రెడ్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: అట్ రెసిడెన్స్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు, మనమడు.
1: అట్ హోమ్ దేర్ వన్ గ్రాండ్ సన్, ద మోడర్న్ బాయ్.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ ఇన్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం, రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ద ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్స్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: చిన్న ఇల్లు. అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: One evening, at the time of the twilight, the grandfather sat in the veranda and brought him the tumbler full of water.
0: With
1: the help of spoon, he started taking water, repeating God's name, offering prayer. The modern boy,
0: ఈ వర్క్ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, అది మానేసేసాడు.
1: He stopped doing his homework.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: He started looking at grandfather.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్తో నీళ్లు వేసుకుంటూ తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: What is the grandfather drinking spoon after spoon full of water? What's all this?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన
1: అటెండింగ్ హిస్ హోంవర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్
0: కానీ అంతటితో ఊరుకోలేదు.
1: Well, he didn't keep quiet.
0: తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏంటి మీరు చేస్తుండేది?
1: What is it you're doing?
0: దప్పేగిన అయిపోతే టమ్లర్ ఎత్తుకుని తాగకూడదా? ఒక ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
1: If you are really thirsty, why don't you lift the whole tumbler and drink the full of water?
0: తాతగారు గొప్ప తెలివివంత వాడు. ఈ మోడర్న్ విద్య దేవతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇదేదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే, యు ఇన్ యువర్ వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యు లైక్?
0: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
1: యు రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
1: Is the mad cap? You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write it well.
0: కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: Then once I drink the spoonful of water, repeating God's name, it amounts to offering to God.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: If you write the address very clearly on the cover, it will reach the person who it is meant.
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: These are the different names reflecting the addresses of
0: God. అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: When you don't know the address of God, keep quiet.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: You just participate in your own job.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సో మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్,
0: భూమిలో ఉండేటువంటి సమస్త పదార్థములు కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమస్ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి

0: మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ టు ది మదర్ ఎర్త్ బికాస్ హీ థింక్స్ దట్ దే ఆర్
0: లోహములు లోహములు పదార్థములు అన్నింటిని కూడా దాన్ని వెలుపలిస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉన్నటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ అంతా వాడు చేస్తున్నారు.
1: The balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలమంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting the ocean.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్ లెవెల్.
0: అదే తలలో ఉంచేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ది ఇన్సైడ్.
1: ఫోర్త్ ఇన్సైడ్.
0: మొట్టమొదట తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది. కాదు.
1: When once you remove yes out of skill, it amounts to killing.
0: Knowledge is skill. Kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వి ఆర్
0: లీవింగ్? నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: concept. Satyame neeti,
1: the reputation.
0: Satyame neeti,
1: truth is your morality.
0: Dharmame reeti,
1: dharma is the procedure.
0: Tyagame khyati,
1: and sacrifice tyaga is khyati.
0: Satyame manava jati,
1: and that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెట్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The results of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రెజెంట్.
1: The results of the past is the present.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటున్నది.
1: The past it was a tree.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: And the seed of the past tree is the present.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: And seed of the present will be a tree of future.
0: Future tree, past tree, present seed.
1: Therefore past it was a tree, future tree, present it is a tree.
0: Past ku present ku rendiki oka seed e mukhyamu.
1: And therefore for the past and the future, the present is important.
0: Adi neeti e khyati annaru.
1: And this neeti, the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mariyandu neeti ni pradhanamaitundi prananga teeskovali.
1: Morality is very important.
0: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
1: Without morality you cannot live.

0: సొసైటీ నాట్ సర్వింగ్.
1: కనుక నేను నిన్న చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం ప్రియం.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
1: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
0: స్పీక్ ట్రూత్ ఇట్స్ ద మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
0: అండ్ దట్ ఇస్ ఎ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణికి ఇంకా అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రం నందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
0: ఇట్ ఇస్ మ్యారేజ్.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
0: టైమ్ ఆఫ్ వెడ్డింగ్
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
0: నౌ హ్యావ్ షామ్యాన్స్ అండ్ వేరియస్ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
0: ఫోర్ పోల్స్,
1: ఏదో పచ్చక ఆకులు వేసేది, దాంట్లో
0: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్
1: ద టాప్, ఆకులు పెండాల మాదిరి చేసేది,
0: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి,
0: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
1: ఎందుకోసం? పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
0: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
0: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
0: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
0: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
1: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
0: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
1: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
0: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సేల్స్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీకు అందిస్తుంది.
0: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: ఈ సత్యాన్ని కట్టాలి.
0: Then we say, why should we tie
1: them up? Kattali?
0: Why thorana they are bunting?
1: You know, plastic aakulanta unnai kada.
0: We have plastic green leaves.
1: Plastic aakulu techi thoranam kattukochu kada.
0: We can have plastic
1: leaves. Innam evaru bayitiki poi aakulanta testuntaru.
0: Why should we?
1: Visigupadutuntaru pillalu.
0: And modern students doubt, why should we go out and bring green leaves? Is it wrong? It's wrong.
1: Plastic leaves lopala ee carbon dioxide ledu oxygen ledu.
0: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
1: Kanukone ee pachchana aakulu lopala enta oxygen ostuntari.
0: Lot of oxygen there in green leaf.
1: మనం వదలినటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి. ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
0: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యువర్ స్టూడెంట్స్.
1: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
0: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్ వెల్ అండ్
1: కండక్ట్. ఈ చదువును నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్.
1: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
0: వై దిస్ యూనివర్సిటీ?
1: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
0: భగవాన్ విల్ ఎవర్.
1: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
0: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్.
1: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యు షుడ్ నో, యు షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
0: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
0: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
1: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
0: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ అట్ వన్ పర్టికులర్.
1: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
0: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఏ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
1: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
1: ఏమిటి ఫ్రెండ్షిప్?
0: ఫ్రెండ్షిప్
1: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తారు.
0: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
1: డబ్బే గిల్ లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
0: వెన్ ద పాకెట్ ఈజ్ ఎంప్టీ నో హలో నో హలో.
1: మన స్నేహము
0: ఇన్ ద ఫ్రెండ్షిప్.
1: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
0: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
0: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
0: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
1: Vidyarthulara.
0: Students.
1: Meeku telusunu.
0: You know it.
1: Prati okkati kudanu oka picture.
0: Everything is a picture.
1: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
0: సో లాంగ్ యూఆర్ హియర్ యూఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
0: బై ది టైమ్ యూ గో బ్యాక్
1: ఈ టీవీలు
0: టీవీ
1: సినిమాలు
0: సినిమా
1: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
0: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
0: దే పొల్యూట్ యువర్ హార్ట్.
1: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్
1: ఈ టీవీలు. వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
0: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
1: ఇగో విద్యకు సంబంధించిన చూడండి,
0: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
1: నీతికి సంబంధించినటువంటి విషయాలు మీరు చూడండి,
0: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
1: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకార రోగాలుగా ఉంటున్నాయి.
0: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
1: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
0: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
1: టీబీ అనగా ఏమిటి?
0: టీబీ
1: అనగా క్షయరోగము అని.
0: టీబీ ట్యూబర్క్లోసిస్.
1: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
0: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్?
1: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
0: ఇఫ్ యు ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
0: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
1: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటుంది.
0: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ ది టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
1: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
0: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద సౌండ్.
1: టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
0: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ ఎట్ యువర్ మదర్.
1: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
0: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
1: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
0: యు ఆల్సో కోఆపరేట్ అండ్
1: హెల్ప్ చేయి,
0: హెల్ప్ యువర్ మదర్.
1: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
0: గెట్ హై డిగ్రీ,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: గొప్ప పేరును పొందండి,
0: వెరీ గుడ్ నేమ్,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకంతా పోండి,
0: గో బ్రో,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ
0: బట్
1: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
1: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు,
0: యు మే గో ఎనీవే.
1: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
0: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
0: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
1: మంచి మాటలు మాట్లాడు,
0: స్పీక్ వెల్,
1: మంచి పనుల్లో ప్రవేశించు,
0: డూ గుడ్ డీడ్స్.
1: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
0: అండ్ యుల్ బి గుడ్.
1: ఎక్కడ పోయినా కానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
0: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
0: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
1: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
0: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
0: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
1: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
0: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
1: కానీ గుడ్ మ్యాన్,
0: గుడ్ మ్యాన్
1: అంత ఆదర్శమే చూస్తాడు.
0: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
1: రైట్. గ్రేట్ మ్యానే రావణాసురుడు.
0: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: కానీ రాములే గుడ్ మ్యాన్.
0: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
1: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
0: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
1: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
0: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ డిజైర్.
1: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నాశనం చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
1: క్రోధం చేత క్రోధం చేతి హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
0: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
1: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
1: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్ ఆల్ ద ప్లానెట్స్.
1: తన చేతిలో పెట్టుకున్నాడు కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: దో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్, బికాస్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వాళ్ళు
1: ఉండేటువంటిది.
0: దిస్ వాట్ హడ్ హ్యాపెన్.
1: దుర్యోధనకి లోభితనము.
0: దుర్యోధన వాజ్ గ్రీడీ.
1: లోబి లోబి లోబి లోబి లోబి.
0: హి వాజ్ ఎ మైజర్.
1: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
0: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్ టు గివ్.
1: అంత లోబి
0: స్పేస్
1: కట్టకట్టి ఏమైపోయినాడు.
0: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
1: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనమైపోయారు.
0: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
1: వాళ్ళు నాశనం కావటమే కాకుండా వాళ్ళ వంశాలంతా నాశనం చేసుకున్నారు.
0: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
1: ఒక్కొక్క గుణమున్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుంది.
0: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ ఇన్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
1: యోచన చేసుకోండి.
0: Think well.
1: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
0: When you watch a bad man, you will be reminded of your own bad
1: quality. కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
0: When you come across a good man, all the good in you will come out.
1: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
0: The relationship develops because of the innate qualities common to people.
1: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
0: Unify everybody.
1: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
0: When there is unity, the divinity will shine forth, manifest.
1: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
0: We should not have everybody as a friend.
1: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
0: Investigate clearly what is good, what is bad.
1: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
0: In matter of help, be ready to help anybody.
1: దోషం లేదు.
0: Help everybody. All the time.
1: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
0: Never hate anybody.
1: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
0: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
1: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
0: In fact, we don't receive single
1: నయా పైసా. ఏ విధమైన బాధలు లేవు.
0: No suffering.
1: Medical fees లేదు.
0: No medical fee.
1: Institute fees లేదు.
0: No tuition fee.
1: Library fees లేదు.
0: No library fee.
1: Faculty fees లేదు.
0: No sports fee. No laboratory fee.
1: Health fees లేదు. ఏ ఫీజు లేదు.
0: No fees of any kind in Sri Satyasai University.
1: ఫీజ్ ఏది లేకపోవటం లేదు. పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
0: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్, యూ ఎంజాయ్ పీస్.
1: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
0: అవుట్ సైడ్ fees is collected in every possible way.
1: Fees ekkada nunchi vastundi akkadanta pieces e pieces e pieces e.
0: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
1: Peaceful ga pratikandi.
0: So lead a peaceful life.
1: Good people ga pratikandi.
0: And lead a good life.
1: Adarsha manavudiga untundandi.
0: Be an ideal man.
1: Adi eena sathakochum lopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
0: That is the gift of Bhagavan to all of you on this occasion of
1: convocation. Daivatvanni matram meeru maravakandi.
0: Never forget what Bhagavan tells you.
1: Adi e mee pranamu.
0: That's your life.
1: అదే మీ సర్వము.
0: That's everything in life.
1: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
0: keep God in you.
1: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
0: Serve the society thereafter.
1: తప్పక అన్నింటి మార్గములు యందు కూడాను మీకు జయం మీద కలుగుతుంది.
0: You are bound to be successful.
1: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
0: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
1: కనుక అలాంటి సక్సెస్ మీరు పొంది,
0: be successful that way.
1: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to lead a blissful life.
1: పెండి అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
0: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్. అమ్మాయిలు
1: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
0: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
1: నాట్ మోడర్న్ గర్ల్స్.
0: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
1: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
0: ది గర్ల్స్ ఇన్ ఏషియన్ ఏన్షియన్ డేస్ క్రై.
1: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
1: నేను చెప్పాను, అబ్బాయిని ఎత్తుకుని రామ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
0: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
1: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
1: ఇట్ ఇస్ రైట్
0: అండ్ దిస్ ఇస్ రైట్.
1: ఇట్ ఇస్ లెఫ్ట్
0: అండ్ దిస్ ఇస్ లెఫ్ట్.
1: రైట్ ఆల్వేస్ రైట్.
0: రైట్ ఇస్ ఆల్వేస్
1: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
0: Left has got to be left at one time.
1: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
0: Left always does bad activity.
1: Right always good work చేస్తుంది.
0: Right does good work.
1: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరుని తీసుకుని రండి.
0: You to earn money, you to do job, you be happy but be ideal.
1: గుడ్ నేమ్ తీసుకుని రండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
1: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
0: టుడే ఇఫ్
1: యూ తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్ కమ్స్ బ్యాక్
1: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
0: Therefore, in order to be safe in future, respect your parents today in the present. You are bound to face the consequences of
1: your sin.
0: You are bound to suffer the consequences.
1: Do good.
0: So do good.
1: Be good.
0: Be good.
1: And see good.
0: And see good.
1: This is the way to God.
0: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

కామవర్ధన్ రాగంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన. ఇది మొట్టమొదటిసారిగా స్వామివారి దగ్గర పాడినప్పుడు కొడైకనాల్లో ఆ మధ్యలో ఆ రెండు చరణాలు మేము పాడకపోతే స్వామివారి గుర్తు చేసి ఆ చరణం కూడా పాడాలని చెప్పి అనడం మాకు స్మృతిపథంలో స్థిరంగా ఉన్న సత్యం అది.

ఎదురుకుండా ఒకసారి ఈ పద్యం పాడడం జరిగింది. మహాకవి కర్ణశ్రీ రచించినటువంటి ఈ పద్యం స్వామి ఉన్న తర్వాత ఎంతో సంతోషించారు, ఆనంద బాష్పాలు వదిలారు. పక్కనే అనిల్ కుమార్ గారు కూడా ఉన్నటువంటి సందర్భం, ఆయన వెంటనే లేపి కర్ణశ్రీ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పద్యానికి తన్మయులైపోయారు స్వామి.

0: Brahman is full of love and the very form of love. Therefore, the love has got to be connected with love. Henceforth, if you have love, you can reach that non-duality.
1: Premasarupulene vidyatunara.
0: Students, embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమందుకు ప్రతి ప్రాణి అందుకుడను ప్రేమ ఇండి నిమిళీకృతమై ఉంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు ఇంతవరకు కూడాను ఎవరూ కనిపించలేదు.
0: టిల్ దిస్ డే there's no one who has understood love clearly.
1: Prati manavudu prati pranini kudanu premistunnattuga kanipistundi.
0: Every human being, every living being show love.
1: Prati vastuvunu kudanu preminchinattuga anipistundi.
0: It appears as if we love the objects.
1: Lokamulo aneka mandi వ్యక్తులను ప్రేమించేటువంటి వారున్నారు.
0: దర్ ఆర్ మెనీ హూ లవ్ ఇండివిజువల్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: వస్తువులను ప్రేమించేటువంటి వారున్నారు.
0: దర్ ఆర్ మెనీ హూ లవ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: ధనమును ప్రేమించేటువంటి వారున్నారు.
0: దర్ లవ్ దట్ లవ్ వెల్త్.
1: విషయాన్ని ప్రేమించేటువంటి వారున్నారు.
0: దర్ ఆర్ పీపుల్ దట్ లవ్ ది సెన్షువల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ ఈ ప్రేమ ఎవరి నిమిత్తమై ప్రేమిస్తున్నాము అనేటువంటి యొక్క ప్రశ్న వేసుకుంటే దీనికి ఏమాత్రము కూడాను సరి అయినట్టు జవాబు చిక్కుటలేదు.
0: బట్ ఇఫ్ వి పుట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్ ఫర్ హూస్ సేక్ వీ లవ్ వీ డోంట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్.
1: తల్లి బిడ్డను ప్రేమించినట్టుగా కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ దట్ మదర్ లవ్స్ ద చైల్డ్.
1: బిడ్డ తల్లిని ప్రేమించినట్టుగా అనిపిస్తుంది.
0: Likewise, it appears that child loves mother.
1: Bharya bhartanu bhartanu bharya kudanu preminchinattuga tostundi.
0: It appears as if the husband loves the wife and wife loves the husband.
1: Inaati bhaktulu kudanu bhagavantuni preminchinattuga kanipistundi.
0: Today it appears that devotee loves God.
1: Kaani lotunu kodigi vicharisthe evari nimittamai veeru ee premanu abhiruddhi gaavinchukuntunnaru.
0: But if we go in depth and inquire for whose sake they are loving,
1: ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు,
0: who is loving whom,
1: ఈ ప్రశ్నకు జవాబు ఏమాత్రం కూడా సరైనది లభించుటలేదు.
0: We don't get any answer for this.
1: ఎవరి నిమిత్తమై వారు ప్రేమిస్తున్నారే కాని పరుల నిమిత్తము కాని పర విషయముల నిమిత్తము కాని పరధన నిమిత్తము కాని లేక పర విషయం లోపల ప్రవేశించడం కానీ కనిపించటం లేదు.
0: ఈచ్ వన్ లవ్స్ ఫర్ హిజ్ ఓన్ సేక్. దే డోంట్ లవ్ ద మెటీరియల్ ఆర్ ద వెల్త్ ఫర్ దేర్ సేక్.
1: దీని యొక్క అంతరార్థము పరిపూర్ణ స్వార్థమే.
0: హియర్ ద మీనింగ్ లైస్ హియర్ అబ్సల్యూట్ సెల్ఫిష్నెస్.
1: తన నిమిత్తమే తాను పరులను ప్రేమిస్తున్నాడు.
0: He loves others for his own self.
1: Parula nimittamu kaadu.
0: Not for others.
1: Tana nimittamai taanu vastulanu premistunnadu. Vastula nimittamu kaadu.
0: He loves material objects for his own sake, not for the material.
1: Tana nimittamai taanu dhanamunu pojistunnadu premistunnadu. Dhanam nimittamu kaadu.
0: He loves money for his own self, not for money.
1: Adhe vidhamgane tana nimittamai taanu bhagavantuni premistunnadu kaani bhagavantuni nimittamu kaadu.
0: So also he loves God for his own self, for his own sake, not for God.
1: Nijamuga vetiki chuchina bhagavantuni nimittamai preminchetvanti yokka vyakti ekkada kodanu kanipinchatam ledu.
0: In fact, if we inquire and search, there are none in this world who love God for God's sake.
1: Anta swarthamu swarthamu swartham.
0: Everything is selfishness.
1: Swa plus artham swartham.
0: Swartha is swa plus artha.
1: Swa తన
0: స్వ ద సెల్ఫ్
1: అర్థ అనే నిమిత్తము
0: అర్థ ఫర్ దట్ సేక్
1: తన నిమిత్తమై ప్రేమించినటువంటిదే ఈ యొక్క స్వార్థము.
0: ది స్వార్థ మీనింగ్ ద లవింగ్ ఫర్ వన్స్ ఓన్ సేక్.
1: ఈ స్వార్థం అనేటువంటి ప్రేమకు మూడు విధములైనటువంటి ఒక స్థితులు ఉంటున్నాయి.
0: సెల్ఫిష్ లవ్ హ్యాస్ త్రీ పొజిషన్స్.
1: ఇందులో జాగ్రత్త అవస్థలో ప్రేమించటం ఒకటి.
0: వన్ లవ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: స్వప్నావస్థలో ప్రేమించటం ఒకటి.
0: లవ్ ఇన్ డ్రీమ్.
1: సుషుప్తిలో ప్రేమించటం మరొకటి.
0: లవ్ ఇన్ ద డీప్ స్లీప్.
1: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క స్థితిని తాను పొందుతున్నాడు అనేటువంటి యొక్క స్థాయిని మనం గుర్తించాలి.
0: We have to recognize his state and position in each of these three.
1: జాగ్రత్త అవస్థ యందు దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుతో ఈ ప్రపంచమునందు జీవిస్తున్నాడు మానవుడు.
0: Man lives in this world in the waking state with all the 10 senses and the mind.
1: కనుక ఇంద్రియములు మనసు యొక్క చేరిక చేతనే ఈ మానవుడు ఈ జగత్తును ప్రేమిస్తున్నాడు.
0: Therefore, man loves the world with his senses and the mind.
1: రెండవది స్వప్నావస్థ.
0: The second is the dreaming state.
1: ఇంద్రియములను విస్మరించి మనస్సు చేతనే సర్వమును సంకల్పం చేతనే సృష్టించుకుని స్వప్నమును తానే కల్పించుకుంటున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్
1: దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుతో ఈ ప్రపంచమునందు జీవిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ విత్ ఆల్ ది 10 సెన్సెస్.

0: He is not aware of the senses. He forgets the senses. Everything is of the creation of the mind.
1: Samasta padarthamulu kodanu thane srishtinchukuntunnadu.
0: He creates all the material himself.
1: Sukadukkamulu kodanu thane srishtinchukuntunnadu.
0: He creates the pleasure and pain.
1: Tananu thane srishtinchukuntunnadu.
0: He also creates his own self.
1: Idi swapnavastha yokka sthiti.
0: This is the position in the dreaming state.
1: Inga sushuptiyandu,
0: in deep sleep,
1: tanalo taanu leenamai aanandanni anubhavistuntadu.
0: He merges within own self and enjoys bliss.
1: Kanuka ee moodu avasthalu yandu kudanu gnana vicharanni manam salpinappudu swasvaroopa sandarshanam aneetundi ekkada kudanu kanipinchatam ledu.
0: If we enquire clearly all these three states, we don't find the awareness of the true self.
1: మానవుడు ఈ జగత్తునందు అనేక రకమైనటువంటి సాధనలు సలుపుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ మెనీ స్పిరిచువల్ పర్సూట్స్.
1: ఎంత కాలం ఈ సాధనలు సలిపినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి డస్ సో ఫర్ ఎ లాంగ్ పీరియడ్,
1: ఉన్నాడు కానీ ఒక్క మిల్లీమీటర్ అయినా కూడా ముందుకు పోవటం లేదు.
0: హీ ఈస్ రిమైనింగ్ వేర్ హీ హాస్ బీన్. హీ ఈస్ నాట్ ప్రొసీడింగ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ మిల్లీమీటర్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: స్వార్థమే,
0: సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేది ఎక్కడ ప్రారంభిస్తుంది?
0: వేర్ డస్ ది సెల్ఫిష్నెస్ బిగిన్?
1: ఇంద్రియములు మనస్సు యొక్క సంయోగమే మానవుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ సెన్సెస్ అండ్ మైండ్.
1: ఈ ఇంద్రియ మనస్సును లేకుండా మానవత్వం అనేది ఉండటం వీలు కాదు.
0: దేర్ కెనాట్ బి హ్యూమన్నెస్ విదౌట్ ద సెన్సెస్ అండ్ మైండ్.
1: అయితే ఈ మానవత్వం నందు కూడాను సాత్వికము, రాజసికము, తామసికము అని ఉంటుంది.
0: ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద డల్నెస్, ద ఎమోషన్ అండ్ ద పాయస్ క్వాలిటీస్ ఆర్ దేర్.
1: ఇంద్రియములతో కూడినటువంటి మనస్సుతో అభిమాన మమకారములను పెంచుకొని అనేక విధములకు అనేక విధములైనటువంటి యొక్క దుఃఖసుఖ దుఃఖములకు గురి కావటమే ఇది తమో గుణము యొక్క లక్షణం.
0: సెన్సెస్ ఇన్ ద మైండ్, they lead us to attachment and possessive instinct, and thereafter responsible for the pleasure and pain. This is tamasic or dullness.
1: Indulo indriya manasu yokka sammilitamainatundi yokka tattvamunu anubhavistu abhimana mamakaramunu kramakrimina kontha varakunu tagginchukuntu povatam aneetundi idi rajasikamainatundi yokka tattvamu.
0: Experiencing with the senses and the mind, making every attempt to cut short the attachment and possessive instinct is rajasic. Without expecting anything in return,
1: tana kartavyamani nirvartinchukuntu,
0: discharging one's own duty,
1: kalamunu kayamunu vyarthamu gavistu undetundi ee rajogunamu.
0: This is the state of rajasa emotion, wasting the body and the time.
1: Inka satvikamanaga
0: సాత్విక్ పాయస్నెస్,
1: ఇంద్రియ మనస్సు యొక్క సమ్మిళితమైన యొక్క తత్వమును,
0: ద నేచర్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద మైండ్,
1: ఇది కేవలము ఒక నిరాపేక్షతో,
0: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టేషన్,
1: ఇది కర్తవ్యమని భావించి,
0: టేకింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ,
1: దైవ కార్యంగా విశ్వసించి,
0: టేకింగ్ ఇట్ యాజ్ డివైన్,
1: ఏది చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేసినటువంటిది సాత్వికము అన్నారు.
0: డూయింగ్ ఎనీ యాక్టివిటీ so as to please God is sattvic quality, is piousness.
1: Itti sattvika gunam kaliginatundi okka akrurudu daivattani ponde nimittamai ananta kalamu kaachukoni unnadu.
0: Akrura with the sattvic pious quality has been waiting to attain divinity.
1: Ee samaya sandarbhamunu nimittamai taanu nirichistu vachadu.
0: He has been waiting for the proper position and the right time.
1: Sriman Narayanudu Vrindavanamlo aadukuntunnadu annatundi vishayam kodanu akruniki chakkaga telusu.
0: Akrura knows pretty well that Sriman Narayana is there in Vrindavan dancing.
1: Kani deniki kani kala karma karanalu cheri ravali.
0: For anything whatsoever, appropriate time, the reason all should come.
1: చెట్టు పైన పుట్టిన కాయైన కూడా ఫలం కావాలంటే కాలాన్ని తీసుకుంటుంది.
0: ఫర్ అన్రైప్ ఫ్రూట్ టు బికమ్ ఎ ఫ్రూట్ ఇట్ టేక్స్ టైమ్.
1: ఈ విధమైనటువంటి కాలం నిమిత్తమై తాను నిరీక్షిస్తూ వచ్చాడు.
0: హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ టైమ్.
1: ఒక దినము పూర్వమే

0: నారదుడు బలరామకృష్ణుని సందర్శించాడు.
1: ప్రయర్ టు దిస్ వన్ డే నారద విజిటెడ్ బలరామకృష్ణ.
0: నారాయణ ఆదిశేష, మీ దర్శన నిమిత్తమై ఎంతో కాలం నుంచి కూడా నేను వేచి ఉన్నాను.
1: నారాయణ ఆదిశేష, I have been waiting to have the vision of your form.
0: వినాశకాలే విపరీత బుద్ధి అని, వినాశకాలం ప్రారంభమైనప్పుడు మానవులకు విపరీతమైనటువంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి.
1: When the end is fast approaching, man will be developing perverted feelings.
0: మిమ్మల్ని హతమార్చే నిమిత్తమై మీ మేనమామ అయినటువంటి కంసుడు అనేక రకములైనటువంటి పన్నాగములు పన్నినాడు, కానీ అన్నింటి ఎందుకును వ్యర్థమైపోయాడు.
1: To kill you, your own uncle, Nak devised all plans. Kamsa made every attempt to kill you.
0: ఇది కూడాను కేవలము పరిపూర్ణ స్వార్థమే.
1: This is also absolute selfishness.
0: తన ప్రాణమును తాను రక్షించుకునే నిమిత్తమై,
1: to protect his own self,
0: పరుల ప్రాణములు తీవాలనేటువంటి సంకల్పం రావటము, ఇది మహా విచిత్రమైనటువంటిది, విపరీతమైనటువంటిది.
1: It is a mystery most surprising. To seek one's own self, one makes an attempt to kill others.
0: అనేటువంటి ప్రతి వ్యక్తి ఎందుకును ఇలాంటి రాక్షస కృత్యములు అనేటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: The one of utter selfishness will have these demonic qualities.
0: నేడు రేపటి లోపలనే దీనికి సమయము ఆసన్నమవుతుండాలి.
1: The time is fast approaching, either this day or tomorrow.
0: నీకు తెలియనిది కాదు.
1: You also know it.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know everything.
0: సర్వశక్తిమయుడవు.
1: You are all powerful.
0: శ్రీమన్నారాయణుడవు.
1: You are Narayana.
0: ఈ సత్యాన్ని నేను ఈనాడు కాదు, ఏనాడో తెలుసుకున్నాను.
1: Not this day, I have come to know this long back.
0: అయితే తెలిసినప్పటికీ కొన్ని సమయము నుండి దీనిని ఏ విధమైనటువంటి బహిర్గతము కాకుండా చూసుకోవాలి.
1: Though I know pretty well, I should see that it is not expressed.
0: నరుడు నారాయణ రూపము ధరించినప్పుడు లేక నారాయణుడు నరు రూపము ధరించినప్పుడు జగత్తు చాలా అయోమయ స్థితిలో ఉంటుంటాడు.
1: When God assumes human form, you will find total confusion in the world.
0: నీవు నారాయణుడై నరస్వరూపము ధరించటం చేత నరుని నిన్ను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Being God as you have taken human form, the human beings are not able to know.
0: వారి వారి కర్మానుబంధమును అనుసరించి ఉంటాడు.
1: The time is attached.
0: వారి వారి ప్రాప్తానుసారమై ఉంటుంటాడు.
1: It depends on discernedness.
0: కానీ కాయము నరస్వరూపం కావటం చేతనే సామాన్యమైనటువంటి మానవులు ఈ యొక్క జీవితాన్ని సామాన్యమైనటువంటి మానవునిగా భావిస్తూ ఉంటారు.
1: యాజ్ ఇట్ ఇస్ ద హ్యూమన్ బాడీ, దే టేక్ ఇట్ ఫ్రమ్ ద ఆర్డినరీ పాయింట్, ఆర్డినరీ హ్యూమన్.
0: అందరికీ తెలియదు ఈ యొక్క సత్యం.
1: ఆల్ డు నాట్ నో దిస్ ట్రూత్.
0: ఎవరు ఏ విధంగానటువంటి యొక్క చింతనతో నిన్ను స్మరిస్తురో ఆ యొక్క రూపంనే నీవు ధరిస్తుంటావు.
1: యూ అస్యూమ్ ద ఫామ్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్.
0: ఏ విధమైనటువంటి అభిష్టతో నిన్ను ప్రాప్తింతురో ఆ అభిష్టంతోనే నీవు కూడా నువ్వు వారిని అనుగ్రహిస్తుంటావు.
1: ద డిజైర్ దట్ ప్రాంప్ట్స్ దెం టు ప్రే సో యూ విల్ హ్యావ్ దట్ ఫామ్.
0: ఎవరి మనసు ఎట్టిదో అట్టి ఫలితమే ఉంటుంటుంది.
1: యాజ్ ఈస్ ది మైండ్ సో ఈస్ ది రిజల్ట్.
0: కనుక నారాయణ ఇంకా నేను వెళ్లి వస్తాను.
1: నారాయణ లెట్ మీ గో బ్యాక్.
0: నేడు రేపటి లోపలనే నీ యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తి జగత్ వ్యాప్తి అవుతుంది.
1: దిస్ డే ఆర్ టుమారో your mighty power will be known to the whole world.
0: తిరిగి తమ తాతయ్యైనటువంటి అక్రూరులకు పట్టాభిషేకం కట్టే సమయంలో తిరిగి తమను దర్శిస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.
1: I'll certainly come to you at the time of coronation of the grandfather Akrura.
0: Grandfather
1: Akrura.
0: చిరునవ్వు నవ్వి బలరామకృష్ణుడు ఇక వెళ్లి రావచ్చునన్నారు.
1: బలరామకృష్ణ స్మైలింగ్లీ అగ్రీడ్.
0: రెండవ దినమే అక్రూరుడు రథము తీసుకుని బృందావనంలో ప్రవేశించాడు.
1: ఆన్ ది ఫాలోయింగ్ డే సెకండ్ డే అక్రూర ఎంటర్డ్ ఇన్ టు ద బృందావన్ ఇన్ హిస్ చారియట్.
0: అక్రూరుడు మహాభక్తుడు.
1: అక్రూర ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ ఎట్టి ఆజ్ఞయను సరియే దైవాన్ని చేరేటువంటి ఒక మార్గమును నాకు కల్పించాడు కంసుడు, అతనికి ఒక ధన్యవాదములు అనుకున్నాడు.
1: హీ థ్యాంక్డ్ కంస. ఇన్ వే వన్ వే ఆర్ అదర్ హీ హస్ షోన్ హిస్ పాత్ టు రీచ్ గాడ్.
0: మనసులో కంసునకు ఇది ఒక నా పైన కలిగినటువంటి ఒక అనుగ్రహంగానే భావించుతూ వచ్చాడు.
1: హి హస్ టేకెన్ యాజ్ ద గ్రేస్ ఆఫ్ కంస.
0: ఏదో ఒక కారణంగా భగవంతుని సన్నిధికి నన్ను చేర్చాడు.
1: ఫర్ వన్ రీజన్ ఆదా హి హస్ హెల్ప్డ్ మీ టు హావ్ ప్రాక్సిమిటీ.
0: అనేటువంటి యొక్క సద్భావములను తలంచుకుంటూ వచ్చాడు అక్రూరుడు.
1: అక్రూర ఎంటర్టైన్ దీస్ గుడ్ థాట్స్.
0: నందుని యొక్క ఇంటి ముందు నిలిచింది రథము.
1: ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ నంద.
0: కానీ లోపల వెళ్లి చూచేటప్పటికి సాయం సమయం కనుకనే బలరామకృష్ణుడు లేరక్కడ.
1: As it was the evening time, Balarama Krishna were not there.
0: పశువులను తోలుకొని అరణ్యమునకు వెళ్లారు.
1: They went to the
0: కొన్ని నిమిషముల లోపల బలరామకృష్ణుడు గృహములో ప్రవేశించారు.
1: They returned back along with the cows from the forest.
0: అక్రూరుడు బలరామకృష్ణుని చూస్తూ స్తంభించిపోయాడు.
1: అక్రూర వాచింగ్ బలరామకృష్ణ స్టూడ్.
0: ఇది మొదటి పర్యాయము చూచటం.
1: It's for the first time he has seen them.
0: వారి తేజస్సును, వారి యొక్క పవిత్రతను, వారి యొక్క కనుల చూపులను తను అనేక రకములుగా ఆకర్షిస్తూ వచ్చింది.
1: హీ ఈజ్ డ్రాన్ బై ద బ్రిలియన్స్ ఇన్ ద సీక్రెట్నెస్ అండ్ దర్ లుక్స్.
0: తనలో తాను నారాయణుని చింతిస్తూ,
1: థింకింగ్ ఆఫ్ నారాయణ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: మాట్లాడలేకపోయాడు.
1: హీ కుడ్ంట్ స్పీక్.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు అనేక పర్యాయములు, అక్రూర అక్రూర ఏ నిమిత్తమై నీవు ఇక్కడికి వచ్చావు అన్నాడు.
1: బట్ కృష్ణ నోస్ ది ట్రూత్ అండ్ సెడ్, అక్రూర వాట్ బ్రాట్ యూ హియర్.
0: కృష్ణ, కంసుడు ఒక యాగమును ప్రారంభిస్తున్నాడు.
1: కృష్ణ, కంస స్టార్టెడ్ ఏ యాగ.
0: ధనుర్యాగము అని దీని పేరు.
1: ఇట్ ఈస్ ధనుర్యాగ.
0: ఈ యాగ నిమిత్తమై మిమ్మల్ని తీసుకుని రమ్మని పంపాడు.
1: హీ హాస్ సెంట్ మీ హియర్ టు బ్రింగ్ యూ టు దాట్ యాగ.
0: కానీ ఉన్న సత్యమును భగవంతుని ముందు విన్నవించటము నా యొక్క కర్తవ్యము.
1: ఇట్స్ మై డ్యూటీ టు రివీల్ ది ట్రూత్ టు గాడ్.
0: ధనుర్యాగం అనేటువంటి పేరుతో మిమ్మల్ని మధువుకు రప్పించుకుని మిమ్మల్ని ఏ రీతిగా కూడా హతమార్చి కంసుడు స్థిరస్థాయిగా జీవించాలని సంకల్పించుకుంటున్నాడు.
1: ఇన్ సమ్ ప్లీ ఆర్ అదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ధనుర్యాగ హీ వాంటెడ్ యూ బోత్ టు కమ్ టు మధుర అండ్ హీ డిసైడెడ్ టు కిల్ యూ దేర్ అండ్ లీవ్ పర్మనెంట్.
0: తలంపు వారిది, ఎవరి యొక్క సంకల్పం వారిదే.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ థాట్స్.
0: అన్నమాచార్యుడు చెప్పాడు, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు.
1: అన్నమాచార్య సెడ్ గాడ్ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద వే యు ఎస్టిమేట్.
0: ఎవరు ఏ విధంగా నిన్ను తలంతురో ఆ విధమైన దీన్ని నువ్వు పొందుతుంటావు.
1: యు హ్యావ్ యు టేక్ దట్ ఫార్మ్ డిపెండింగ్
0: మానవుడు అంటే మానవునిగానే రూపింపజేస్తావు.
1: You take the
0: shape. దైవం అనుకుంటే దైవంగానే కనిపిస్తావు.
1: To that you as divine you appear as God.
0: ఇది భేదము నీ యందు కాదు ఉండేది.
1: It doesn't lie in you.
0: సంకల్పించుకునేటువంటి వారి సంకల్పం యందు ఉంటున్నాయి ఈ వ్యత్యాసములు.
1: The differences lie in the thoughts.
0: కనుక కృష్ణ నీవు సిద్ధం కావాలి.
1: కృష్ణ బి రెడీ.
0: ఇంతేకాక ప్రక్కనే ఉండినటువంటి యొక్క నందుని కూడాను ఆహ్వానించాడు.
1: He also invited Nanda, who was there.
0: ధనుర్యాగములకు సామంత రాజులందరూ కూడాను వేంచేస్తున్నారు, మీరు కూడా రమ్మని కబురు పంపించాడు కంసుడన్నాడు.
1: Kamsa sent this invitation because many of the kings are attending that Dhanuryaga.
0: కానీ చరిత్రలందు చూస్తే నంద యశోదరు ఈ యొక్క బలరామకృష్ణులను మధురకు పంపటము చాలా చింతిస్తున్నారు అని రాస్తుంటారు.
1: బట్ దేర్ ఇన్ ద టెక్స్ట్ ఇట్ ఈస్ రిటన్ దట్ నంద యశోద వర్ ఫీలింగ్ వెరీ
0: సాడ్. నంద యశోదరు ఏమాత్రము చింతించలేదు.
1: బట్ దే వర్ నాట్ వరీడ్ ఆఫ్ దిస్.
0: అనేక విధములైనటువంటి అతీతమైనటువంటి శక్తులు వారు కండ్లారా చూచారు.
1: దే వాచ్డ్ ఆల్ ది ట్రాన్సెండెంటల్ పవర్.
0: కంసుడు పంపినటువంటి మహారాక్షసుల యొక్క సంహారమును కూడా తమ కన్నులారా చూచారు.
1: దే ఆల్సో వాచ్డ్ ది కిల్లింగ్ ఆఫ్ ది డెమన్.
0: కాళింగ మర్దన చేసటం కూడాను కన్నులారా చూచారు.
1: దే ఆల్సో వాచ్డ్ హౌ కాళింగ వాస్ సబ్డ్యూడ్.
0: బలరామకృష్ణుడికి ఎట్టి ప్రమాదము లేదు.
1: బలరామకృష్ణ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు విజయాన్ని సాధిస్తారు.
1: Wherever they go, they are bound to be victorious.
0: జగత్తునందున్నటువంటి సర్వ విజయములు కూడాను భగవంతునే వరిస్తాయి.
1: All success and victory will follow God.
0: అనేటువంటి సంకల్పం చేత నందుడు ఆనాడు రాత్రి బృందావనము లోపల టామ్ టామ్ వేయించాడు.
1: That night, Nanda publicized the whole thing in that Brindavan.
0: మధుర నగరం నందు కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. ఎవరైనా చూడదలంచినటువంటి వారు నాతో రావచ్చును అని టామ్ టామ్ చేయించాడు.
1: ఇన్ మధుర Kamsa is conducting yaga. Whomsoever that wants to visit, you can follow me. That news was spread all over.
0: ఎవరెవరి శక్తానుసారం వారు రథములను, బండను, గుర్రములను సిద్ధం చేసుకుని నందునితో బయలుదేరారు.
1: Depending on their own position and capacities, they followed Nanda in their horses and chariots.

0: అందరికీ ఆనందమైనది కాని గోపికలకు మాత్రము ఇష్టం లేదు.
1: Though all are happy, Gopikas did not like this.
0: శ్రీమన్ నారాయణ అయినటువంటి యొక్క కృష్ణుని ఎవ్వరూ ఏమి చేయలేరు.
1: No one can harm Krishna in any way who is Narayana.
0: ఈ కృష్ణుడు మధురకు వెళ్లిన తర్వాత తిరిగి వెనుకకు వచ్చు లేదు అనేటువంటి భయమే వారికి.
1: When once Krishna goes to Madhura, he may return or he may not. That is the fear of Gopikas.
0: కనుక కృష్ణుని ఏ విధంగానైనా కూడాను మధురకు పోనివ్వకుండా చెయ్యాలని ఈ గోపికలందరూ, గోపికలు గోపాలు కూడాను ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: In order to see that Krishna will not proceed to Madhura, the Gopikas and cowherd boys, they convened a meeting.
0: యశోదని ఇల్లు చుట్టూ చుట్టారు.
1: They surrounded the residence of Yashoda.
0: Nanda Yashoda enni vidhamulu varini nivaristhu vacharu.
1: Nanda Yashoda pleaded with them repeatedly.
0: Gopulaku gopalaru kuda gatti edustu untunnaru.
1: The gopikas and cowherd boys, they were crying.
0: Krishna, Rama, meeru Madhuraku vellalaniki veelu kaadu.
1: Krishna, Balarama, you can't go to Madhura.
0: Maa gati emiti?
1: What will happen to us?
0: Meeru Madhurake vellina Brindavanam antai kuda edariga maaripothundi.
1: When you go to Madhura, Brindavan will be desert.
0: ఈ బృందావనంలోని ప్రజలందరూ కూడా నిర్జీవులైపోతారు.
1: ఆల్ ది పీపుల్ ఇన్ బృందావన్ విల్ బి లైఫ్లెస్.
0: బృందావనం అంతా కూడా ఎండబారి పారిపోతుంది.
1: హోల్ బృందావన్ విల్ బి డ్రై.
0: ఈ సౌందర్యం ఏమాత్రం కూడా ఇంకా తిరిగి రాదు.
1: దిస్ బ్యూటీ షల్ నెవర్ రిటర్న్.
0: కనుక మీరు పోకూడదు.
1: సో డు నాట్ గో.
0: ఇది కూడా స్వార్థమే.
1: దిస్ ఈస్ ఆల్సో సెల్ఫిష్నెస్.
0: వారి వారి మనోభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై గోపికలు కూడాను మధురకు పంపకుండా అనేక విధమైనటువంటి అడ్డు చేస్తూ వచ్చారు.
1: టు ఫుల్ఫిల్ దేర్ ఓన్ డిజైర్స్ దే అబ్జెక్టెడ్ కృష్ణ టు ప్రొసీడ్ టు మధుర.
0: బలరామకృష్ణుడు ఇరువురు వచ్చి,
1: బలరామకృష్ణ కేమ్,
0: మాకు కొంత స్వార్థం ఉంటుండాలి.
1: దే సెడ్ వి ఆర్ ఆల్సో సెల్ఫిష్ టు సమ్ ఎక్స్టెంట్.
0: మా సంకల్పాన్ని కూడా మేము నెరవేర్చుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో ఫుల్ఫిల్ అవర్ డిజైర్.
0: ఏ నిమిత్తమై మేము ఈ జగత్తునందు నరరూపం ధరిస్తుమో ఆ కార్యాన్ని నిర్వర్తించాలి.
1: ద పర్పస్ బిహైండ్ taking the human form must have been fulfilled
0: on the day. Gopika, ayamunuku sambandhinchinatundi kartavyanni nirvartinchadame manavattvam yokka nijamaina dharmamu.
1: The human life, true dharma of human life lies in fulfilling the task.
0: Kanuka memu vellaka tappadu.
1: Therefore we must go.
0: Ani cheppetappatiki gopikalu gopalaru kudanu chaala vicharamlo munigaru.
1: Listening to all this, the cowherd boys and gopikas said, ee maatham
0: eni variki kudanu telusunu.
1: They too know that's all selfish.
0: Aithe స్వార్థం అయినప్పటికీ భగవంతుని ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: Though it is selfishness, but yet love towards God is selfless.
0: అయితే మేము ఈ ప్రాకృతమైనటువంటి ఫల నిమిత్తమే భగవంతుని మేము కోరటం లేదు.
1: బట్ వీ డోంట్ ప్రే టు గాడ్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీథింగ్.
0: మా మనోతృప్తి నిమిత్తమే మేము ఆశిస్తున్నాము.
1: We do it for our own mental satisfaction.
0: ఎవరు తృప్తి నిమిత్తమై వారు నిన్ను ఆశిస్తున్నారు.
1: Each one prays to his own satisfaction.
0: అప్పుడు కృష్ణుడు వారికి జ్ఞానబోధ చేస్తూ వచ్చాడు.
1: Then Krishna was teaching the words of wisdom.
0: మీ తృప్తి నిమిత్తమై మీరు ఆశిస్తున్నారు. మీరంటే ఎవరు?
1: You are doing for your own satisfaction. Then who are you?
0: మీరు దేహమా లేక మనస్సా?
1: Are you the body or the mind?
0: కాదు కాదు. ఈ రెండునూ కాదు.
1: You are neither the body or the mind.
0: పాంచభౌతికమైన దేహము.
1: బాడీ ఇస్ వన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ యొక్క మనస్సు అందులో చంచలమైనటువంటి మనస్సు.
1: ద మైండ్ దేర్ అండ్ ద బాడీ ఇస్ వేవరింగ్.
0: జీవుడు ఈ రెండింటిని ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు.
1: ఇస్ ద ఇండ్వెల్లర్ హూ మేక్స్ ఇట్ సింగ్, డాన్స్ అండ్ ప్లే విత్ ఇట్.
0: జీవుడు దేహమందు, హృదయమందు దేవుడుండే.
1: ద ఇండ్వెల్లర్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ వైల్ గాడ్ ఇస్ ఇన్ ద హార్ట్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: బోత్ ప్లే టుగెదర్ అండ్ సెపరేట్ దేర్ ఆఫ్టర్.
0: ఆటలాడ ఆడించే సూత్రధారి ఒకడు కలడు.
1: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ ఆల్ దిస్.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరు కలడు.
1: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ హూ మేక్ ఆల్ దీస్ థింగ్స్ ప్లే.
0: కానీ ఆడి ఆడి అలసిపోయి ఒకరినొకరు వీడుచుండు.
1: దే ప్లే, దే సింగ్ అండ్ దే గెట్ టైర్డ్ అండ్ సెపరేట్.
0: ఎవరి ఒకరినొకరు వీడటం?
1: హూ సెపరేట్ హియర్?
0: మనస్సు ఇంద్రియాల్ని వీడుతుంది.
1: మైండ్ లీవ్స్ ద సెన్సెస్.
0: ఇంద్రియములు మనస్సును వీడుతుంది.
1: సెన్సెస్ లీవ్ ద మైండ్.
0: ఇవి రెండు కూడాను బోత్ తన యొక్క జీవితాన్ని వీడుతుంది.
1: దే లీవ్ ది వెరీ లైఫ్.
0: ఇవి తప్పినది కాదు.
1: వన్ కెనాట్ ఎస్కేప్.
0: కనుక వీడనటువంటిది ఏమిటి?
1: What is this that is
0: వాడనటువంటిది ఏమిటి?
1: What that doesn't fade away.
0: వాడనటువంటిది ఏమిటి?
1: What that doesn't
0: change. కారణటువంటిది ఏమిటి? కూలనటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డజన్ డై? వాట్ ఈస్ దట్ డజన్ ఫాల్?
0: కనుక రాళని కూలని కాలని అనేటువంటి తత్వము ఒక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: దాట్ విచ్ డజన్ ఫాల్, దాట్ విచ్
0: నేను,
1: దాట్ ఈస్ దిస్ ఐ.
0: ప్రతి మానవుడు కూడాను ఆ ఆత్మనే నేను నేను అని అనిపించుకుంటున్నాడు, కాని ఇది నేను ఆత్మను అనుకుంటున్నాననేటువంటి సత్యం వాడికి తెలియదు.
1: ఎవ్రీవన్ సేస్ దిస్ ఐ మీనింగ్ ఆత్మ, బట్ నో వన్ రికగ్నైజెస్ దిస్ ట్రూత్.
0: కేవలం దేహమే ఆత్మ అనుకుంటున్నాడు.
1: హీ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ.
0: కనుకనే ఈ దుఃఖములకు మూల కారణం అవుతుండాలి.
1: దేర్ఫోర్ దిస్ లీడ్స్ టు మిసరీ.
0: ఇంత అభిమాన మమకారములకు మునిగిపోతున్నాడు.
1: హీ ఇస్ డ్రౌన్డ్ ఇన్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్.
0: కనుక మీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది మీరే.
1: ఐ ఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ.
1: It's only one that's present in all of the beings.
0: కనుక దీనికి మీరు విచారించకూడదు.
1: So don't worry.
0: ఏ సత్యాన్ని మీరు గుర్తించినప్పుడు సర్వత్వాన్ని గుర్తించేటువంటి వారవుతారో ఆ సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Understand the truth which will help you to understand all the remaining truths.
0: అయితే ప్రాకృతమైనటువంటి ఒక జగత్తునందు,
1: బట్ ఇన్ దిస్ పాసింగ్ వరల్డ్,
0: ప్రాకృతమైనటువంటి బాధలను పాపములను అనుభవించేటువంటి వారికి పరిహారం గావించాలి.
1: But we have to atone for all the sins that we have committed.
0: దేహం ఏనాటికైనా కాలిపోతుంది, రాలిపోతుంది.
1: The body is bound to fail
0: away. రోగం సంభవించినప్పుడు నివారణ చేసుకునేటువంటి ప్రయత్నం మానవుని యొక్క కర్తవ్యం కదా.
1: బట్ వెన్ ద బాడీ ఇస్ సిక్, వన్ మస్ట్ ట్రై టు గెట్ రిలీఫ్ ఆఫ్ దిస్ సిక్నెస్.
0: కనుక జగత్ అంతా కూడా ఈ విధమైనటువంటి అల్లకల్లోలంతో మునిగి ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: మానవుని యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాచారములే ఈ యొక్క దీనికి మూల కారణంగా ఉంటున్నాయి.
1: ద ఈవిల్ థాట్స్ అండ్ వికెడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఇట్టి దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను హతమార్చే నిమిత్తం నేను వెళ్ళక తప్పదు.
1: ఐ మస్ట్ గో బికాస్ ఇన్ ఆర్డర్ టు కిల్ ద వికెడ్ బిహేవియర్, ద బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్
0: అని వారిని సమాధానపరిచి,
1: He satisfied them with his answers.
0: లోపలికి వెళ్లి,
1: he went in.
0: తాము ఏమేమి వెంట తీసుకుని పోవాలనో అన్నింటినీ సిద్ధం చేసుకున్నారు.
1: They got all things paraphernalia ready to take them.
0: ముందు దినమే దాన్ని సిద్ధం చేసుకున్నారు.
1: They got them ready even before.
0: తర్వాత,
1: later,
0: ఈ అక్రూరుడు కూర్చున్నాడు గుర్రములకు ముందు.
1: అక్రూర sat in front of the horse.
0: ఈ గుర్రములను నడపడానికి తాను సంసిద్ధుడయ్యాడు.
1: He is ready to drive the horse.
0: గోపికలు, గోపాలు ఎంత జ్ఞానం విన్నప్పటికీ ఈ దేహం పైన ఉన్నటువంటి అభిమాన మమకారం చేత అడ్డు తగిలారు.
1: The gopikas and cowherd boys, they objected on the way.
0: కానీ పెద్దలను దూషించకూడదు.
1: You should not accuse elders.
0: అని వారికి కూడా తెలుసును.
1: They too know well.
0: కానీ కృష్ణుడి పైన ఉన్నటువంటి ప్రేమోన్మాదం చేత వారు ఏది నిజము ఏది నిజం కాదు, ఏది విచక్షణ ఏది అవిచక్షణ అనేటువంటి దానిని గుర్తించుకునలేక, అక్రూర నీకు ఎవరు పెట్టారు ఈ పేరు?
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటాక్సికేషన్ ఆఫ్ లవ్, దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దే కుడ్ నాట్ నో వాట్ ఈస్ ట్రూ అండ్ ఫాల్స్. అక్రూర, హూ నేమ్డ్ యూ దిస్?
0: నీవు మహాక్రూరుడవు.
1: యూఆర్ వికెడ్.
0: నీవు ఆ యొక్క కంసుని యొక్క సంస్థానంలో ఉండేటువంటి వాడవు.
1: యూఆర్ ఇన్ ది కోర్ట్ ఆఫ్
0: కంస. క్రూరత్వంలోని గుణములంతా కూడా నీలో కూడా ప్రవేశించాయి.
1: ఆల్ దట్ క్రూయల్టీ ఈజ్ ఇన్ యూ.
0: నిజంగా మా బృందావనం నాశనం చేసి ఈ బలరామకృష్ణుని కొనిపోతున్నావు.
1: You are really destroying the whole Vrindavan and taking Krishna with
0: you. మా ప్రాణములు ఏ రీతిగా నిల్చును?
1: How can we live?
0: మేము ఇంకా నిలవలేము.
1: We can't part with
0: you. మమ్మల్ని కూడా తీసుకుని పో.
1: You take us also.
0: అని అనేక విధములుగా కూడాను అనురాగి మాటలు కూడాను కఠినమైనటువంటి వాక్తులకును ఈ అక్రూరుని పైన వారు వెనుజల్లారు.
1: దే యూజ్ ఆల్ హార్ష్ వర్డ్స్. దే సెడ్ ఆల్ దట్ దే ఆర్ నాట్ సపోజ్.
0: కానీ బలరామకృష్ణుడు ఈ సమయంలో వారిని మరింత బాధ పెట్టకూడదని నవ్వుతూ నవ్వుతూ అనేక విధములుగా ఆశీర్వాదం చేస్తూ వచ్చాడు.
1: బలరామ కృష్ణ స్టాండింగ్ ఆన్ సైడ్, దే డిడ్ నాట్ సే సింగిల్ వర్డ్ బికాస్ దే డోంట్ వాంట్.
0: వీరు చేసే ఆటంకముల వల్ల కొన్ని గంటలు ఆలస్యమైపోయింది.
1: ఇట్ వాస్ డిలేడ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్.
0: అనుకున్న సమయానికి మధుర చేరలేకపోయారు.
1: దే కుడ్ నాట్ రీచ్ మధుర ఆన్ టైమ్.
0: కానీ సాయంత్రానికి వారు యమునా తీరం చేరారు.
1: దే రీచ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా టు టేక్ బాత్.
0: అప్పుడు సంధ్య వార్చుకోవాలి అక్రూరుడు.
1: They have to do that twilight prayer.
0: Balaramakrishna rathamlone kuchcham ani cheppi,
1: he made Balaramakrishna sit in the chariot.
0: Taru yamuna teeram yamuna nadilo velli sandhya vaachukuntunnadu.
1: He was offering the twilight prayer at that time.
0: Muliginappudu aa yokka yamuna nadilo pala sriman narayanudu aadisheshana paina aanandanga ఊగుతున్నట్టుగా కనిపించాడు.
1: దేర్ ఇన్ దట్ యమున రివర్ హీ కుడ్ సీ శ్రీమన్నారాయణ రిక్లైనింగ్ ఆన్ ఆదిశేష స్వింగింగ్ దేర్.
0: ఎవరు? ఆదిశేషుడే బలరాముడు, నారాయణుడే కృష్ణుడు.
1: నారాయణ ఇస్ కృష్ణ, ఆదిశేష ఇస్ బలరామ.
0: కూడా సాక్షాత్ బలరామకృష్ణుడు చూచాడు ఆ యొక్క యమునా నదిలో.
1: దేర్ ఇన్ యమునా రివర్ హి సా దెం బోత్ బలరామ కృష్ణ.
0: వాళ్ళు కూడా ఇందులో మునిగినారో ఏమో అని తిరిగి లేచి రథం వైపును చూచారు. రథంలోనే కూర్చున్నారు బలరామకృష్ణుడు.
1: హి థాట్ దట్ బలరామ కృష్ణ ఆర్ దేర్ ఇన్ ద రివర్ బట్ హి వాచ్డ్ బిహైండ్ ఫౌండ్ దెం దేర్ ఇన్ ద చారియట్.
0: ఇది నా మూర్ఖత్వం,
1: ఇట్స్ ఆల్ మై ఫూలిష్నెస్.
0: ఎందుకలాడు అందులేదని సందేహం వలదు.
1: దేర్ ఇస్ నాట్ డౌట్ దట్
0: సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇది అతని యొక్క సంకల్పమే.
1: దిస్ ఆల్ హిస్ విల్.
0: ఇది భక్తుడి యొక్క ప్రాప్తి.
1: దిస్ డిజర్వ్నెస్ ఆఫ్ ది డివోటీ.
0: భక్తులు ఆత్తి స్థితికి లేనంత వరకు కూడాను ఈ సర్వవ్యాపకత్వం అనేటువంటిది వారు అర్థం చేసుకోలేరు.
1: అంటిల్ ది డివోటీ రీచెస్ దట్ స్టేట్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ గాడ్.
0: కనుక తాను అక్కడి నుంచి మౌనంగా వచ్చి రథంలో కూర్చున్నాడు అక్రూరుడు.
1: అక్రూర సాట్ దేర్ ఆన్ ది చారియట్ సైలెంట్లీ.
0: తెలియనటువంటి వాని వలె కృష్ణుడు, అక్రూర ఏమిటో నీవు అనుభవించినట్టుగా నాకు అర్థమవుతుండాలి.
1: కృష్ణ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ నో హి సెడ్, అక్రూర యు ఎక్స్పీరియన్స్ సంథింగ్.
0: నీ యొక్క ముఖమునందు ఎంతో తేజస్సుగా ఉంటుండాలి.
1: ఐ ఫైండ్ దిస్ రేడియన్స్. ఏమి
0: చూచావు, ఏమి అనుభవించావు చెప్పమని అనేక విధములుగా ఒత్తిడి చేశాడు.
1: హి ఆస్క్డ్ హిమ్ రిపీటెడ్లీ, వాట్ ఈస్ దట్ యు హావ్ సీన్, వాట్ ఈస్ దట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కృష్ణ నీకు తెలియదా.
1: కృష్ణ డోంట్ యు నో.
0: నిన్నే చూచాను.
1: ఐ సా యు
0: అన్నాడు. ఓహో ఇప్పటికైనా గుర్తించావా అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హావ్ యు రికగ్నైజ్డ్ మీ అట్లీస్ట్ నౌ.
0: ఇంకా రథము నడిపించమన్నాడు.
1: ప్రొసీడ్ నౌ.
0: ఈ రథమును తీసుకుని పోయి మధుర వరకు వెళ్లాడు.
1: హాస్ టేకెన్ ద చారియట్ టు మధుర.
0: బలరామకృష్ణుడు, నేను మీ ఆస్థానమునకు ఇప్పుడు రాను.
1: బలరామ
0: రేపటి దినము ఈ ధనుర్యాగము.
1: బలరామకృష్ణ సెడ్ వీ డోంట్ కమ్ టు యువర్ కోర్ట్.
0: మరొక చోట బస చేసుకుంటానన్నాడు.
1: ఐ స్టే ఎట్ సమ్ అదర్ ప్లేస్ దే సెడ్.
0: ఎక్కడికి వెళ్తారు స్వామి, మా ఇంటికే రండి అన్నాడు.
1: హి ప్రేడ్ వేర్ డు యు గో స్వామి, యు కమ్ టు అవర్ హోమ్.
0: ఇప్పుడు నీ ఇంటికి రావటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ టు కమ్ టు యువర్ హౌస్.
0: ఎందుకంటే కంసుడు మరొక ఉద్దేశంతో నిన్ను పంపించాడు.
1: బికాస్ కంస్ హస్ సెంట్ యు హియర్ విత్ అనదర్ ప్లాన్.
0: అలాంటి ఉద్దేశంతో పంపినప్పుడు నీవు కంసుని యొక్క దూతవు.
1: You are the messenger of Kamsa.
0: దూత ఇంటిలో నేను పోయి ఉండటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్.
0: రాజనీతి విరుద్ధము అన్నాడు.
1: సో ఇట్స్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిప్లొమసీ అండ్ పాలిటిక్స్.
0: కానీ అప్పటికే నందుడు, ఆ యొక్క బృందావన వారు, ఆ మధురలో ఉండినటువంటి వాడు ఇంట్లోపల చేరుకున్నారు.
1: బై దట్ టైమ్ ఆల్ గ్యాదర్ దర్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద పీపుల్ ఫ్రమ్ బృందావన్ అండ్ మధుర.
0: కానీ చెరసాలయందు బాధపడుతున్నటువంటి దేవకీ వసుదేవులు ఒక్కతూరు చూడాలనుకున్నారు.
1: దేవకీ వసుదేవ దేర్ ఇన్ ప్రిజన్, దే వాంటెడ్ టు సీ వన్స్ అట్ లీస్ట్.
0: కానీ వారు చూడగలరు.
1: Yet they can see.
0: కానీ జగత్తునకు ఒక విధమైనటువంటి యొక్క టీచ్ చేయాలి, ఒక విధమైనటువంటి యొక్క ఆదేశాన్ని అందించాలి.
1: బట్ దే షుడ్ షో ఎ మెసేజ్, ఎన్ ఐడియా టు ద వరల్డ్.
0: దేవో భవ, పితృదేవో భవ అని బోధించటము భగవంతుని యొక్క ప్రధానమైన ప్రమాణము.
1: ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఇస్ దట్ వీ షుడ్ వర్షిప్.
0: మధురకు వచ్చి కూడా తల్లిదండ్రులను చూడలేకపోవటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ హిస్ పార్ట్ హావింగ్ కమ్ ఇఫ్ ఇట్ డజంట్ విజిట్ హిస్ ఫాదర్.
0: విజయాన్ని సాధించి తల్లిదండ్రులను చూచి వారి యొక్క బంధన విముక్తి కావించాలి.
1: బట్ హీ మస్ట్ అటైన్ సక్సెస్ ఇన్ విక్టరీ అండ్
0: సంకల్పించుకొని నందుడు ఉండినటువంటి గృహమునందే ఈ బలరామకృష్ణుడు ఆ రాత్రి గడిపినారు.
1: బలరామకృష్ణ స్పెండ్ దట్ నైట్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: తెల్లవారి సింహం పిల్లల వలె వీధులు వెంట తిరుగుతున్నారు బలరామకృష్ణుడు.
1: నెక్స్ట్ మార్నింగ్ బలరామకృష్ణ వర్ మూవింగ్ అబౌట్ లైక్ లయన్స్.
0: ఈ మధురలో ఉండినటువంటి వారి అందరికీ ఒక్క క్షణం లోపల బలరామకృష్ణుడు మధురకు వెంచేశారని అందరికీ తెలిసిపోయింది.
1: ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మధుర కుడ్ కమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్ ఆఫ్ అరైవల్.
0: బలరామకృష్ణుడు ఇరువురు కూడాను నడుచుకుంటూ వారు వీధుల్లో పోతుంటే స్త్రీలు పురుషులు మిద్దెలపై నెక్కి కిటికీలపై నుంచి అనేక విధములుగా చూస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: యాజ్ బలరామకృష్ణ వర్ ప్రొసీడ్ అలాంగ్ ది స్ట్రీట్స్ పీపుల్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ స్టాండింగ్ ఆన్ ద మ్యాన్షన్స్.
0: మా జన్మములు సార్థకమైనవి.
1: Our lives are redeemed.
0: మా దృష్టి పవిత్రమైనది.
1: Our vision is sacred.
0: ఇంతకంటే మాకేం కావాలి?
1: What more we want?
0: ఎంత కాలం నుండి కూడా ఈ బలరామకృష్ణుని చూడాలని ఆశించాము.
1: We have been waiting so long to see you.
0: ఇది మాకు కంసుడు చేసినటువంటి ఉపకారమే అనుకున్నారు.
1: This is all the help of Kamsa to us.
0: అయితే ఆ సాయంకాలం వరకు ఇంటికి కూడాను వెళ్ళలేదు.
1: But they didn't go to that place till that evening.
0: వెళ్తూ కంసుని యొక్క దర్బారు అనగా ఆ గృహమునకు మెయిన్ గేట్ ముఖ్యమైనటువంటి యొక్క ద్వారం దగ్గరికి వెళ్లారు.
1: బలరామకృష్ణ అప్రోచ్ ద మెయిన్ డోర్ ఆఫ్ ద ప్యాలెస్.
0: రెండవ దినము ఇంక యాగం జరుగుతుంది.
1: యాగ ఇస్ టు బి స్టార్టెడ్ ఫాలోయింగ్ డే.
0: ఆ సమయము లోపల
1: అట్ దట్ టైమ్
0: ఒక చాకలి కంసుని యొక్క విలువైనటువంటి దుస్తులందరూ కూడాను చక్కగా ఒక పరిశుద్ధం చేసి పెద్ద మూటగా కట్టి తీసుకుని పోతున్నాడు.
1: At that time, a washerman was bringing a bundle of dhobi, brought the clothes, iron clothes.
0: బలరాముడు చూచాడు, ఏమిటో ఆ మూట అన్నాడు.
1: బలరామ saw that and said, what's that bundle?
0: కృష్ణుడు చెప్పాడు, అడగటం ఎందుకు వానికి, పట్టి పెరికేసేయి అన్నాడు.
1: కృష్ణ సెడ్, వై షుడ్ యు ఆస్క్, డ్రాగ్ హిమ్.
0: వాడు చెప్పాడు, చాకలి, ఇది మా మహారాజు యొక్క దుస్తులు, విలువైనటువంటి దుస్తులు.
1: దోబి సెడ్, దీస్ ఆర్ ది క్లోత్స్ ఆఫ్ ది కింగ్, వాల్యుబుల్.
0: పల్లె పిల్లలుగా కనిపిస్తున్నారు.
1: యు అపీర్ టు బి విలేజ్ ఫోక్.
0: ముతక వస్త్రాలంతా వేసుకున్నారు.
1: యు ఆర్ వేరింగ్ ఆర్డినరీ.
0: ఇలాంటి వారు మహారాజు యొక్క దుస్తులు ముట్టడానికి కూడా అర్హత కాదన్నాడు వాడు.
1: యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈవెన్ టు టచ్ ది క్లోత్స్ ఆఫ్ ది కింగ్.
0: ఈ మాటలు వినగానే ఒక్క తూరి కొట్టాడు కృష్ణుడు.
1: Having heard all this, Krishna
0: పడ్డాడు, మూట పడిపోయింది.
1: He fell down and also the bundle.
0: తక్షణమే దాన్ని విప్పి అన్నకు కొన్ని కావలసినటువంటి దుస్తులు, తనకు కావలసిన దుస్తులు ధరించారు.
1: Immediately he opened the bundle and they collected the clothes, brothers, both of them.
0: వాడు అనేక విధమైనటువంటి బాధలను అనుభవించాడు.
1: And the dhobi suffered.
0: తదుపరి ఆ ద్వారం దగ్గర ఉండినటువంటి యొక్క పరిచారకులు ఈ వార్తను కంసుని కరిగించారు.
1: The watchman at the gate informed Kamsa what all that had
0: happened. ఇంతలో వీరి దుస్తులు ధరించి ఆనందంగా ముందుకు వస్తున్న సమయం లోపల కుబ్జా, మూడు వంపులు కలిగినటువంటి ఒక స్త్రీ, అత్తరు పన్నీర్లు తీసుకుని వస్తుంటుండాలి భవనం లోపలికి.
1: దే హావ్ డ్రెస్డ్ దేర్ విత్ దీస్ క్లోత్స్ అండ్ దెన్ యాజ్ దే వర్ ఎంటరింగ్ దే సా కుబ్జా హూ హాస్ త్రీ బెండ్స్ ఇన్ హర్ బాడీ.
0: ముఖము సుందరమే కాని బాడీ వికారము.
1: ద ఫేస్ ఇస్ బ్యూటిఫుల్ బట్ ద బాడీ ఇస్ అగ్లీ.
0: కనుక ఆమె తీసుకుని వస్తుంటుండాలి.
1: షీ వాస్ బ్రింగింగ్ ఆల్ ద సెన్.
0: తల ఎత్తి బలరామకృష్ణుని చూచింది.
1: షీ సా బలరామకృష్ణ లిఫ్టింగ్ హర్ హెడ్.
0: వీరేనా దేవకీ వసుదేవుల యొక్క పుత్రులు?
1: ఆర్ దీస్ ద సన్స్ ఆఫ్ దేవకీ వసుదేవ?
0: శ్రీమన్నారాయణ మూర్తులు వలె కనిపిస్తున్నారు.
1: ద అపియర్ టు బి శ్రీమన్నారాయణ.
0: నిజంగా నా అత్తరు పన్నీరు ఆ రాక్షసుడు కాదు ధరించవలసింది, ఈ పిల్లలు ధరిస్తే ఎంత బాగుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది సెన్స్ అండ్ రోస్ వాటర్ విల్ హ్యావ్ టు ఆఫర్ టు దెం.
0: ఆమె మనస్ఫూర్తిగా, నాయనలారా ఇదిగో నేను ఎప్పుడు కూడా నువ్వు ప్రత్యేకంగా చేసేటువంటిది ఈ అత్తరు పన్నీరు, నాకు తప్ప ఈ యొక్క సూక్ష్మం ఎవ్వరికీ తెలియదు, ఈ రహస్యం.
1: ఐ ఓన్లీ మేక్ దిస్ ఆల్ సెన్స్, ఐ ఓన్లీ నో దిస్ సీక్రెట్, నో వన్ ఎల్స్.
0: మధురలో కావలసినంత మంది ఉంటున్నారు కానీ మా కంస మహారాజు నా అత్తరుని అంగీకరిస్తాడు కానీ మరొక అత్తరుని అంగీకరించడు.
1: దో దేర్ ఆర్ మెనీ, కంసా కింగ్ యాక్సెప్ట్స్ దాట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై మీ ఓన్లీ.
0: అప్పుడు ఆ యొక్క పాత్రలో చేయి పెట్టాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ పుట్ హిస్ హ్యాండ్ ఇన్ ద కంటైనర్.
0: తన వస్తువులకు తిద్దుకున్నాడు.
1: అండ్ హి జస్ట్ టచ్డ్ హిస్ హెడ్.
0: ఆమె తృప్తి నిమిత్తమై,
1: ఓన్లీ టు సాటిస్ఫై హర్.
0: తదుపరి
1: లేటర్,
0: నాయనా ఇంతకాలం నేను జీవించినందుకు, నేను ఈ యొక్క పని లోపల ప్రవేశించినందుకు ఈనాడు నా కర్మ సార్థకమైపోయింది.
1: హావింగ్ లివ్డ్ సో లాంగ్, హావింగ్ డన్ దిస్ జాబ్ సో లాంగ్, నౌ మై లైఫ్ ఇస్
0: ఇంతకాలము దుష్టులము దుర్మార్గులైనటువంటి వారికి నా యొక్క రహస్యాన్ని అంతా అందిస్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ సర్వింగ్ ఆల్ వికెడ్ బ్యాడ్ పీపుల్ సో లాంగ్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి దివ్య మూర్తులకే నేను అందించాను.
1: టుడే ఐ కుడ్ హ్యాండ్ ఓవర్ సర్వ్ ద సేక్రెడ్ పీపుల్.
0: తన కంటిదారాలు కారుస్తూ అనేక విధములుగా వారిని ప్రార్థిస్తూ వచ్చింది.
1: షెడ్డింగ్ టియర్స్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్ రిపీటెడ్లీ.
0: తిరిగి తాను ముందుకు పోవడానికి పూనుకుంది.
1: షీ డిసైడెడ్ టు ప్రొసీడ్ ఫర్దర్.
0: అప్పుడు కృష్ణుడు నిలిపాడు.
1: దెన్ కృష్ణ మేడ్ హర్ స్టాండ్ దేర్.
0: నీవు నాకు ఈ అత్తరును అందించినందుకు ప్రతిఫలంగా నీకు ఒక ఫలము నేను అందించాలి.
1: యాజ్ యు ఆఫర్డ్ ద సెన్స్ టు మీ, ఐ షుడ్ ఆల్సో గివ్ యూ.
0: నేను ఎవరి దగ్గర కూడా నిష్కారణంగా నేను తీసుకోను.
1: ఐ డోంట్ రిసీవ్ ఫ్రమ్ ఎనీబడి వితౌట్ ఎనీ రీజన్.
0: దేనిని తీసుకుంటున్నావు అంత ఫలితం కూడా వారికి ఫలితాన్ని అందిస్తుంటాను.
1: దో ఐ మే రిసీవ్ బట్ ఐ గివ్ ఇన్ టర్న్ 10 times మోర్ దాన్ వాట్.
0: భగవంతుడు ఏనాడు కూడా ఎవరిని ఏ విధమైన కాసును కూడా అడగడు.
1: గాడ్ విల్ నాట్ ఆస్క్ ఎనీ పాయ్ ఎనీ వన్.
0: అయితే ఎవరు ఎంత మాత్రం ఇస్తారో దానికి వెయ్యింతలు వారికి అందిస్తుంటాడు.
1: బట్ హీ విల్ గివ్ 1000 times మోర్ దాన్ వాట్ హీ రిసీవ్.
0: తెలుసు కుచేలుని యొక్క విషయం కూడాను.
1: యు నో ది స్టోరీ ఆఫ్ కుచేలు.
0: అటుకులు తీసుకుని బహుళ భాగ్యాన్ని అందించాడు.
1: Receiving just a fistful of parched rice,
0: ఒక తులసి దళము తీసుకుని తాను ప్రపంచ బాండంగా నిండినటువంటి యొక్క భగవంతుడు కూడా దానికి తూగబడ్డాడు.
1: రుక్మిణి ఆఫర్ జస్ట్ తులసీ లీఫ్ దట్ కుడ్ వేయ్ ద లార్డ్ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఎవరి నుంచి ఏ విధమైన చిన్న తీసుకున్నప్పటికీ వారికి అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
1: సో గాడ్ మే రిసీవ్ ఎ లిటిల్ ఫ్రాక్షన్ బట్ హీ విల్ గివ్
0: భగవంతునకు పత్రము, పుష్పము, ఫలము, తోయమో ఏదైనా ఒకటి అందించటం చాలా గొప్ప అన్నారు.
1: Therefore it is really great if we offer the leaf or a flower or water or fruit to God.
0: ఎందుకనగా భగవంతుని కూడా ఏదో ఒకటి ఇస్తేనే భగవంతుని దగ్గర నుంచి మనం పొందడానికి అర్హులమవుతాం.
1: We deserve God's grace if we offer any little thing.
0: బ్యాంక్ లో కట్టినటువంటిది మన ధనమైనప్పటికీ,
1: though the money deposited belongs to us,
0: సరి ఎప్పుడంటే అప్పుడు పోయి నా ధనాన్ని నాకు ఇవ్వమంటే వాడు ఇవ్వడు.
1: You cannot ask, you cannot withdraw money as any time you want.
0: చెక్కు పైన నీవు చెవరాలు చేసి ఇచ్చినప్పుడే ఈ డబ్బు నీకు ఇస్తాడు.
1: You have to sign the check and you can withdraw the money.
0: కనుక ఏదో ఒకటి తీసుకుని తాను అందించడానికి చూసుకుంటాడు, కానీ ఏది తీసుకోకుండా అందించడానికి వీలు కాదు. అది దైవ శాసనం.
1: సో ఇట్స్ గాడ్స్ నేచర్, గాడ్స్ లా. హి యాక్సెప్ట్స్ అండ్ గివ్స్ ఇన్ టర్న్.
0: ఏ కించిత్తైనా కూడా అల్పమైనా స్వల్పమైనా కూడా భగవంతునికి అందించాలి.
1: లెట్ ఇట్ బి స్మాల్ ఆర్ లిటిల్ ఆర్ ఫ్రాక్షన్, యు మస్ట్ గివ్ టు గాడ్.
0: కనుక ఓ కుబ్జ,
1: సో ఓ కుబ్జ,
0: నీళ్ళు,
1: యు స్టాండ్ దేర్.
0: నీవు మాకు చేసినటువంటి ఒక ఉపకారమునకు, మాకు అందించినటువంటి పవిత్ర సుందరమైనటువంటి ఒక సుగంధమైనటువంటి దానికి నీకు తగినటువంటి ఫలితం ఇవ్వాలి.
1: ఫర్ ద హెల్ప్ యూ హావ్ డన్, ఫర్ హావింగ్ గివెన్ దిస్ అరోమాటిక్ సెన్స్, విల్ గివ్ యూ సంథింగ్ నౌ.
0: కుబ్జ దగ్గరికి వెళ్ళాడు.
1: హీ వెంట్ క్లోజ్ టు కుబ్జ.
0: కానీ కుబ్జ అనేక రకమైనటువంటి ఊహలతో తాను ఇకమకలాడుతుండాలి.
1: కుబ్జ ఇస్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ ఇమాజినేషన్.
0: తాను రెండు పాదముల పైన తన ఒక పాదమును గట్టిగా తొక్కినాడు.
1: హీ ప్రెస్డ్ బోత్ హర్ ఫీట్ టైట్లీ.
0: తన గడ్డం కింద చెయ్యి వేశాడు.
1: హీ కెప్ట్ హిస్ హ్యాండ్ బిలో ద చిన్.
0: ఒక్క తూరి పైకి లాగాడు.
1: హీ లిఫ్టెడ్ ఇట్ అట్ వన్స్.
0: ఈ మూడు వంపులు చక్కగా అయిపోయినాయి.
1: ఆల్ ది త్రీ బెండ్స్ ఆర్ సెట్ రైట్.
0: చూచుకుంది కుబ్జ.
1: కుబ్జ వాచ్డ్ దట్.
0: ఈ అందమునకు తగినటువంటి స్వరూపాన్ని నాకు అందించాడు సాక్షాత్ నారాయణ మూర్తి అనుకుంది.
1: God has given form in tune to the beauty. He is very Narayanamurti.
0: Kani aa sugandha nanta krishnudu paine posindi.
1: And he has offered all the sense to Krishna.
0: Krishna, nee padamuku namaskarincheetundi yokka bhagyamu, nee pada seva cheseetundi bhagyamu naaku andinchalla, okka thuri maa grahamulaku randi annadi.
1: Krishna, give me this opportunity and the chance to serve your feet. Please visit our residence once.
0: Appudu cheppadu, maatani icchadu.
1: Then Krishna
0: kaadu, నేను వచ్చిన కార్యం అయిన తర్వాత తప్పక నీ ఇంటికి వస్తానన్నాడు. రెండవ దినం వస్తున్నారు ఈ యొక్క సింహం పిల్లలు.
1: సెకండ్ డే ద లయన్స్ ఆర్ అప్రోచింగ్.
0: ప్రపంచమంతా కూడా వారి యొక్క ముఖం పైన ఆడినట్టుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ ఇఫ్ ద హోల్ కాస్మోస్ ఇస్ డాన్సింగ్ ఇన్ ద ఫేస్.
0: వారు తమ ఎత్తులైపోతున్నారు.
1: ఆల్ దోస్ హూ వాచ్ ద ఫేసెస్ ఫర్ గాడ్ దెంసెల్ఫ్.
0: కానీ ఎవరు కూడా కన్నులు చూచినటువంటి కన్నులు మూతలు వేయలేదు.
1: బట్ నో వన్ క్లోజ్ దేర్ ఐ బికాస్ దే స్టేర్డ్ కంటిన్యూస్లీ.
0: ఆ రూపాన్ని చూస్తూనే వచ్చారు.
1: దే ఆర్ వాచింగ్ ద ఫామ్.
0: కానీ ద్వారం దగ్గర ప్రవేశించారు.
1: But they entered the main gate.
0: అక్కడ మదగజము కాచుకొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ప్రెసెంట్ అన్ ఎలిఫెంట్.
0: కానీ అందరూ ఆ నిమిషమునకై చాలా ఆతురుతో చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ వెయిటింగ్.
0: ఏ క్షణములో బలరామకృష్ణుడు ఈ మదగజము హతమారుస్తుందో అని చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ యాంగ్స్, దే వర్ మచ్ వరీడ్ బికాస్ దిస్ ఎలిఫెంట్ మై ట్రాంపుల్ ఆన్ ద బాడీ ఆఫ్ బలరామకృష్ణ.
0: మహా ఉగ్రమై అనేక రకమైనటువంటి శబ్దములు చేస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ఫెరోషియస్ ఇన్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్.
0: తన విశాలమైనటువంటి యొక్క పాదములను కూడా పైకెత్తి వాడిని కింద తొక్కివేయాలని ప్రయత్నిస్తూ ఉండాలి.
1: ఇట్ లిఫ్టెడ్ ఇట్స్ స్ట్రాంగ్ లెగ్ అండ్ వాంటెడ్ టు ట్రాంపుల్.
0: చిన్న కృష్ణుడు, చిన్న బలరాముడు, 5 సంవత్సరముల బాలుడు.
1: కృష్ణ అండ్ బలరామ్ ఆర్ యంగ్, 5 ఇయర్ ఓల్డ్.
0: బలరాముడు ఒక చేయి, ఒక కాలు, కృష్ణుడు ఒక కాలు పట్టుకున్నాడు ఏనుగుడు, గట్టిగా తిప్పేసేసాడు.
1: కృష్ణ కాట్ హోల్డ్ ఆఫ్ వన్ లెగ్, బలరామ్ అనదర్ లెగ్ అండ్ జస్ట్ టర్న్ ద బాడీ రౌండ్.
0: చాకలి వాడు గుడ్డలు ఉతికినట్టుగా దానిని ఉతికారు.
1: They went on beating the body like a washerman who cleanses the clothes.
0: Archukuntu raktam kakkutu raanam midchi.
1: It started shedding the blood and died there.
0: Tama yokka madagaja maraninchinatunte vartha kamsuniki telisindi.
1: Kamsa came to know the news of the death of the elephant.
0: Kamsuniki chaala bhayamu adhikamavutu vachindi.
1: Kamsa was fear stricken.
0: Inka chanukya mahayudu unnadu ee muti mushti yuddham lopala.
1: His expert chanukya maya is there. ఎక్స్పర్ట్ ఇన్ రెస్లింగ్.
0: దానికి సిద్ధంగా ఉంటున్నారు.
1: ఇస్ దే ఆర్ రెడీ ఫర్ రెస్లింగ్.
0: ఇద్దరు వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెం ప్రొసీడెడ్.
0: వారు సిద్ధంగా ఉంటున్నారు.
1: దే వర్ రెడీ.
0: వీరి పక్కన నవ్వారు.
1: దే స్మైల్.
0: వీరా మాతో పోకాడేటువంటి వారు.
1: ఆర్ దే పీపుల్ టు ఫైట్ విత్ అస్.
0: అరే పిచ్చి వారులారా,
1: ఓ మ్యాడ్ క్యాప్స్,
0: ఏనుగు ముందు దోమల వలె మీరు ఉంటున్నారు.
1: యు ఆర్ లైక్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: మస్కిటోస్.
1: యు ఆర్ మస్కిటోస్.
0: కానీ వారికి చాలా కోపం వచ్చింది.
1: బట్ దే వర్ వెరీ హంగ్రీ.
0: వారిరువురు కూడా ఇతని పైన పడ్డారు, బలరామకృష్ణుల పైన.
1: బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ అటాకింగ్ బలరామకృష్ణ.
0: ఒక్కతూరి ఒక్కొక్క పిటికెట్ చేతనే వాళ్ళిద్దరు కూడా ముష్టి యుద్ధం చేయడం మరణించారు.
1: బికాస్ ఆఫ్ సివియర్ బ్లోస్ దే డైడ్.
0: సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని వారిద్దరు కూడా ప్రాణం విడిచేయక ముందుగా గుర్తించారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్ దే కుడ్ నో ద ఫార్మ్ డివైన్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఈ విధమైనటువంటి యొక్క మరణము సంభవించిన తర్వాత
1: ఆఫ్టర్ దిస్ డెత్
0: యాగశాలకు వెళ్లారు.
1: దే అప్రోచ్ దట్ ప్లేస్ వేర్ యాగ వాజ్ హెల్డ్.
0: ధనుర్యాగం జరుగుతుండాలి. సామంతరాజులు, రాజులు, ప్రజలు అనేక మంది అంతా చేరినారు.
1: ఇట్ వాస్ ద టైమ్ ఆఫ్ ధనుర్యాగ అటెండెడ్ బై మెనీ కింగ్స్.
0: ఒక పెద్ద వేదిక నిర్మించారు.
1: దే బిల్ట్ ఏ బిగ్ ప్లాట్ఫామ్.
0: ఆ వేదిక పైన కంసుడు కూర్చున్నాడు.
1: కంస సాట్ ఆన్ ద ప్లాట్ఫామ్.
0: మధ్యలో ద్వారం నుంచి కూడా బలరామకృష్ణుడు నడుస్తూ వెళ్లారు.
1: బలరామకృష్ణ ఆర్ ప్రొసీడింగ్ మార్చింగ్ అహెడ్ రైట్ అట్ ద సెంటర్.
0: కానీ పైకి గంభీరంగా కనిపిస్తున్నాడు గాని కంసుడు లోపల గుండె యొక్క ఇది చాలా బలహీనమైపోతుండాలి.
1: Though Kamsa was appearing to be very courageous, but he was full of fear within.
0: Ellanta kudunu vanikipothuntundadi.
1: He is shivering within.
0: Aneka mandi anukunnaru ee Balaramakrishnunu chuchetappudiki ee krodham cheta olu odukutundadi anukunnaru.
1: Many thought watching Balaramakrishna he was shivering out of anger.
0: Krodham cheta kadu vanikindedi bhayam cheta.
1: It is not out of anger, it is out of fear he was shivering.
0: Yad bhavam tad bhavatihi. Tana dushtatvame tanaki ee vidhamainatundi yokka భావం కలిగిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ వికెడ్నెస్ దట్ లెడ్ టు సచ్ ఫీలింగ్.
0: దానిని గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దట్ ఈస్ గిల్టీ కాన్షియస్.
0: వారిలో ఉన్నటువంటి దుర్భావములే వారికి ఆ విధమైన భయములుగా కల్పిస్తూ ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ వికెడ్ థాట్స్ దట్ లెడ్ టు ఫియర్.
0: దీనిని తిరుగుతుండాలు వారు చెప్పారు. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అన్నారు. వీళ్ళంతా ఒట్టి ముఠాళ్లు.
1: దేర్ ఆర్ గ్యాంగ్స్.
0: ఈ విధమైనటువంటి దీని లోపల ఏమాత్రం కూడా నన్ను ధిక్కరించలేరు అనుకున్నాడు ఈ కంసుడు.
1: కంస థాట్ దట్ నన్ కెన్ డిసోబే హిమ్.
0: ముందుగానే అనేక మంది సిపాయిని చాలా బందోబస్తు పెట్టుకున్నాడు.
1: హి హాడ్ ఆల్ ఆర్మీ అరౌండ్ హిమ్.
0: బలరామకృష్ణుడు తన దగ్గర రాకుండా చూసుకోవడానికి ఎన్ని విధమైనటువంటి భద్రత అంత నేర్పరచుకున్నాడు.
1: హి మేడ్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సో దట్ బలరామకృష్ణ ఎనీవేర్ నియర్.
0: కంసుడిని వీరు లెక్క చేయలేదు. బలరామకృష్ణుడు
1: బలరామకృష్ణ వర్ నాట్ బాదర్డ్.
0: నేరుగా వెళ్లారు ఆ ధనుడి దగ్గరికి. వెళ్లారు ధనుసు దగ్గరికి.
1: They went straight and caught hold of the bow.
0: దాన్ని ఎవ్వరు కూడా ఎత్తడానికి వీలు కానటువంటిది.
1: నో వన్ కెన్ లిఫ్ట్ దట్ బా.
0: ఎడమ చేతి ఎత్తాడు కృష్ణుడు.
1: కృష్ణ లిఫ్టెడ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: దానికి నారిని కట్టడానికి వంచేటప్పటికి విరిగిపోయింది. గొప్ప శబ్దం వచ్చింది. పెద్ద బాంబు శబ్దం వచ్చేసింది.
1: When he was ready to tie up the string there, they heard a loud thunder sound.
0: ఈ శబ్దముకు అందులో చేరినటువంటి వారందరూ కూడా చాలా భయభ్రాంతులైపోయారు.
1: Listening to this thunderous sound, everyone were afraid of it.
0: సమయానికి నందుడు కంసునికి కప్పము చెల్లించే నిమిత్తమై తట్టలో అనేక రకమైనటువంటి బహుమతులు తీసుకుని వచ్చి అందిస్తున్నాడు.
1: అట్ దట్ టైమ్ నందా కేమ్ టు పే హిస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ఏ ప్లేట్.
0: ఇంకా అనేక మంది రాజులంతా కూడా ఈ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు అందిస్తారు.
1: మెనీ కింగ్స్ ఆల్సో హ్యాండెడ్ ఓవర్ పెయిడ్ దేర్ ట్యాక్స్.
0: ఈ నందుడు బలరామకృష్ణుని చూస్తున్నారు.
1: నంద వాచింగ్ బలరామకృష్ణ.
0: కానీ బలరామకృష్ణుడికి ఎట్టి ప్రమాదం ఉండదని తన ధైర్యంతో అనేక విధమైనటువంటి దీంతో ఉత్సాహంతోనే ఉంటున్నాడు.
1: హి హస్ గాట్ ఆల్ ద కరేజ్ దట్ నథింగ్ అన్టూవర్డ్ థింగ్ వుడ్ ఎవర్ హ్యాపెన్ టు బలరామకృష్ణ.
0: ఈ యొక్క ధనుర్యాగం లోపల ఈ ధనుస్సును భిన్నం చేసిన తక్షణమే కంసుడు లేచాడు.
1: ద మూమెంట్ దిస్ బౌ ఇస్ బ్రోకెన్
0: కంసుడు లేచేటప్పటికి తన పరివారం అంతా లేచింది.
1: As Kamsa got up, the entire army got up.
0: ఈ బలరామకృష్ణుడి పైన దుమ్కాలని అనేక విధంగా ప్రయత్నం చేశాడు కంసుడు.
1: Kamsa made every attempt to jump on బలరామకృష్ణ.
0: భారీ శరీరం కలిగినటువంటి వాడు కంసుడు.
1: Kamsa has got the thick body.
0: కానీ క్రింద నుంచి జింక పిల్లల వలె బలరామకృష్ణుడు ఇరువురు కూడా కంసుని పైన ఎగిరారు.
1: బట్ బలరామకృష్ణ జంప్ లైక్ డియర్.
0: తలబట్టుకుని క్రిందికి లాగి
1: పులింగ్ ది హెయిర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హెడ్.
0: రకములైనటువంటి హింసలు చేయాలో అన్ని హింసలు చేశారు. ప్రాణం విడిచినారు.
1: They did all that could be done and killed him.
0: Chanallo jarigipoyina ivanni.
1: Everything happened within moments.
0: Kani janulu chaala aashcharyapaddaru.
1: But people were very much surprised.
0: Aakashavani yokka padamulu nirasha kavadaniki veelu kaadu.
1: What all the declaration of Vidyanilu
0: vaadu. Kavadaniki veelu kaadu.
1: It can never go in vain.
0: Kevalam Sriman Narayanudu ani aneka mandi hastamulu jodinchi namaskaristoo unnaru.
1: People paid their respects with folded hands. In realization of Narayana,
0: అందరూ అక్కడ ఉండంగానే శరసాకులకు వెళ్లారు.
1: As these things went on happening,
0: దేవులకు పాదములంటే నమస్కారం చేశారు.
1: దే పేడ్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ దేవకి వసుదేవ.
0: వారిని బంధనములు విమోచన చేశారు.
1: అండ్ దే రిమూవ్డ్ ఆల్ ద చైన్స్.
0: వారిని కూడా వెంట తీసుకుని వచ్చారు.
1: దే టు బ్రాట్ దెం అలాంగ్ విత్ హిమ్.
0: తిరిగి వారిని అక్కడ కూర్చోబెట్టి
1: దే మేడ్ దెం సీటెడ్ దేర్.
0: తిరిగి అక్రూర్ ఉన్నటువంటి యొక్క బంధకానికి వెళ్లారు.
1: దే వెంట్ టు దట్ అక్రూరస్ ప్లేస్.
0: అతన్ని తీసుకుని వచ్చి
1: దే బ్రాట్ హిమ్ దేర్.
0: ఇంకా అతని కుమారుడైనటువంటి కంసుని కళేబరం అక్కడ ఉండగానే ఈ అక్రూరుని పట్టాభిషేకం చేశాడు.
1: As the dead body comes out was there, Akrura was coronated.
0: ఈ కారనేషన్ జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ కారనేషన్
0: యశోద నందుడు
1: నంద
0: తర్వాత దేవకి వసుదేవుడు
1: దేవకి వసుదేవుడు
0: బలరామకృష్ణుడు అచ్చుకొని
1: దే హగ్డ్ బలరామకృష్ణ.
0: ఎందుకంటే ఏ ప్రమాదం జరుగుతుందో అని రోహిణి కూడా వచ్చింది పాపం.
1: రోహిణి ఆల్సో కేమ్ దేర్ బికాస్
0: గురుతలు అక్కడ చేరారు.
1: ఆల్ గ్యాదర్డ్ దేర్.
0: ఇంకా బృందావన వాసులు అనేక మంది చేరారు. గోపికలు తప్ప
1: ఆల్ బృందావన్ పీపుల్ కేమ్ దేర్ టు గోపిక.
0: చెప్పనక్కర్లేదు అంత ఆనందంతో అనుభవిస్తున్నారు.
1: దే వర్ ఆల్ ఎక్స్టాటిక్ అబౌట్ ద హోల్ థింగ్ దేర్.
0: తిరిగి భవనం లోపల తీసుకుని వెళ్లి
1: టేకింగ్ దెమ్ ఇన్ టు ద ప్యాలెస్.
0: దేవకీ దేవి చాలా బాధపడుతుండాలి.
1: దేవకీ దేవి
0: నాయన ఈనాటి వరకు కూడాను మిమ్మల్ని చూడలేకపోయాను.
1: I couldn't see you till this day.
0: ఎవరెవరు చెప్పేటువంటివన్నీ వింటూ వచ్చాను.
1: I have been listening to all that that is said.
0: చూడలేకపోయాను.
1: I couldn't see you.
0: ఇది నా దురదృష్టము.
1: It's my bad luck.
0: ఆమె చెప్పినప్పుడు
1: she said then
0: good.

0: I could not see that event when you have taken the milk and killed the demon.
1: Enni thralanu gattina saadani nee potta muddadanaiti.
0: I could not kiss your stomach, which could not be tied above the entire rope that was present at that moment.
1: Prasava vedana baduta na pali vantu.
0: I could only give birth to you.
1: Needu muchatal baduta yashoda vantu.
0: All this play and fun is to the good lot of Yashoda.
1: Biddadundiyu nenaka goduralu.
0: Though I have children, I am as if I have no issues.
1: Srakana kundinanu putravati Yashoda. Ninnu kanakapoyinappudikini Yashoda kumarudani antunnaru. Enta adrushtamo amedi.
0: Though you are not the son of Yashoda, everyone feels that you are the son of Yashoda.
1: Balarama Krishnudu tallulanu chakkaga samadhana parastu vaarini amitamainatundi aanandamulo munistu vacharu.
0: Balarama Krishna
1: gadachinadi gadichipoyinadi.
0: Balarama Krishna made them very happy. Past is past.
1: Inka meeru vicharinchanakkaledu.
0: Don't worry anymore.
1: Bhavishyattu lopala sarvaanandamulu kuda meeru anubhavistaranu cheppani తల్లులకు అభయం ఇచ్చారు.
0: ఇన్ ఫ్యూచర్ యుల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ ఇన్ ఎంజాయ్మెంట్ దే మేడ్ ఎ ప్రామిస్.
1: ప్రపంచముని హస్తగతం చేసుకుంటాం.
0: విల్ సర్టన్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: సామాన్యులము కాము.
0: వి ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక ఈనాడైన కూడాను పుట్టిన తక్షణమే నీకు దర్శనం ఇచ్చాను.
0: యు కుడ్ హ్యావ్ దిస్ విజన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్.
1: ఆ దృశ్యముని నీ హృదయం నందు ఉంచుకో.
0: Reserve that experience.
1: ఆ తత్వమే బహిర్ముఖంగా కూడా చూచుకో.
0: You also see that outside the experience you had within.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: God is present inside, outside, everywhere.
1: మీ చుట్టూ మీ లోపల మీ వెలుపల కూడా ఉంటుండేటువంటిది దైవత్వం ఒక్కటే.
0: It's only God who is in you, within you, around you.
1: దేహాభిమానమును కొంతవరకు తగ్గించుకోండి.
0: Cut short your body attachment.
1: ఆత్మాభిమానమును పెంచుకోండి.
0: Develop love towards Atma.
1: కనుక ఈ విధమైన యొక్క దివ్యత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: యు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్
1: డివినిటీ. ఈ పుత్రవాత్సల్యం అనేటువంటిది చాలా చెడ్డది.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ చిల్డ్రన్ ఇస్ బ్యాడ్.
1: అది ఏ మానవుని దుఃఖంలో ఉంచడానికి మూల కారణం.
0: దిస్ అటాచ్మెంట్ విల్ పుట్ యూ టు మిజరీ.
1: కనుకనే మీరు ఈ బంధకాలంలో పడి అనేక రకమైనటువంటి హింసలు అనుభవించారు.
0: ఫర్ దట్ రీజన్ యు ఆర్ దేర్ హియర్ ఇన్ ప్రిజన్ సఫరింగ్ ఆల్ అలాంగ్.
1: భగవంతుడు నా కుమారుడు.
0: గాడ్ ఈస్ మై సన్.
1: కేవలం సామాన్యమైనటువంటి మానవుడు కాదనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ హీస్ నాట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
1: అని తల్లులకంతా కూడా చక్కగా బోధ చేశాడు.
0: హీ టాట్ హిస్ మదర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కంసవర్ధన జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ కంస వాస్ కిల్డ్
1: తిరిగి అనేక రకమైనటువంటి సభలంతా జరుపుతూ వచ్చారు.
0: దే అటెండెడ్ మెనీ ఆఫ్ ది కాంగ్రిగేషన్స్.
1: అక్రూరుని ఇంటికి వెళ్లాడు. మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట తప్పడు కృష్ణుడు.
0: హీ విల్ నెవర్ గో బ్యాక్ టు ది ప్రామిస్ గివెన్.
1: అక్రూరు కూడా చెప్పాడు.
0: అక్రూర్ ఆల్సో సెడ్
1: స్వామి
0: స్వామి
1: నా పైన నీకు దయ ఉన్నదో లేదో అని సందేహించాను.
0: ఐ వాస్ డౌటింగ్ వెదర్ యూ హ్యావ్ కైండ్నెస్
1: నేను మామని

0: మని కొంచెమైన లోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: హీ హాస్ నో ఫీలింగ్ దట్ ఐ యామ్ హిస్ అంకల్ ద కింగ్ కంస హాస్ పుట్ మీ టు సఫరింగ్.
0: మేనమామనేటువంటి భావం కూడా లేకుండా చంపివేశారు.
1: హీ హాస్ నో ఫీలింగ్ దట్ ఐ యామ్ అంకల్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నీ దేహానికి బంధుత్వమే లేదు.
1: బికాజ్ యూ హావ్ నో రిలేషన్షిప్ విత్ ద బాడీ.
0: కేవలం మాకు బంధుత్వమే కానీ నీకు బంధుత్వం ఏమిటి?
1: వీ హావ్ రిలేషన్షిప్స్ బట్ నాట్ యూ.
0: కనుక భగవంతులకు ఎట్టి బంధుత్వము లేదు. సర్వులు బంధువులే.
1: ఆల్ ఆర్ రిలేషన్.
0: సర్వులు సమానులే.
1: ఆల్ ఆర్ ఈక్వల్.
0: ఇలాంటి సమానతత్వం ఈనాడు నేను గుర్తించగలిగాను.
1: దిస్ ఈక్వాలిటీ ఐ కుడ్ నో నౌ టుడే.
0: శ్రీ బాలయ్యని చింత ఇంతయు లేక తాటకి గాత్రము తరిగి వేసి.
1: వితౌట్ ఎనీ ఫీలింగ్ దట్ వన్ ఈజ్ అ ఉమన్ యూ కిల్ తాటకి.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళ గతమున కనగదొక్కే.
1: హావింగ్ రిసీవ్ ఫ్రమ్ బలి యు హావ్ పుట్ హిమ్ టు దిస్ పాతాళ.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు. బిచ్చమడిగావు లేదనకుండా ఇచ్చాడు, కానీ ఇచ్చిన వాడినే తొక్కి వేశావు.
1: You have really killed the one who offered you, who has given you.
0: ఇట్టి దేవునకు నాపైన ఎట్లు కరుణ కలుగునని నేను సందేహించినాను.
1: I was really doubting whether such Lord will have kindness towards me or not.
0: ఇట్టి వాడను.
1: What am I?
0: ఇట్టి నాపైన నీకు దయ కలుగుతుందని నేను సందేహించాను కృష్ణ.
1: Krishna, I really doubted whether you will have love for me, kindness for me.
0: ఇంట్లో ప్రవేశించగానే గట్టిగా కరుచుకున్నాడు కృష్ణుణ్ణి.
1: He embraced Krishna.
0: కంసుడు అంతటి మహాపవిత్రుడు, సాత్వికమైనటువంటి ఒక అభిమానం కలిగినటువంటి వాడు.
1: హి హస్ గాట్ దట్ ఎఫెక్షన్ అటాచ్మెంట్.
0: కనుకనే కక్రుణ్ణి పంపినప్పుడే కృష్ణుణ్ణి రాగలడు, కృష్ణుడు లేకపోతే మరొక చోట రాగలడు, రాలేడు అనేటువంటి ఒక నమ్మకము కంసుని పైన ఉండటం.
1: ది కంస నోస్ ప్రెటీ వెల్ ద కృష్ణ కెనాట్ కమ్ ఎనీవే ఆల్ అరౌండ్.
0: ఎవరిని పంపినా కూడా నువ్వు కృష్ణ బలరాముడు వచ్చేటువంటి వారు కాదు.
1: కృష్ణ బలరామ వుడ్ నాట్ కమ్ ఇన్ రెస్పాన్స్ టు ఎనీ వాడ్ ఈస్ రిక్వెస్ట్.
0: పవిత్ర హృదయుడు కనుకనే అక్రూరుడు అతన్ని ఎన్నిక చేసి పంపించాడు.
1: అక్రూర్ ఐ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ హిస్ సేక్రెడ్ హార్ట్ టు బ్రింగ్ దెమ్ హియర్.
0: కనుక అక్రూరుడనగా ఏదో క్రూరుడని భావిస్తారు గిట్టని వారు.
1: Those people who don't like Akrura, they consider him as a cruel man.
0: Sattvika bhaktudu.
1: He is one of pious quality.
0: Kanuka dehabhimanam lenetunti vaadu.
1: He has no body attachment.
0: Anni kudanu kevalam daivagniga bhavinchi acharincheetunti vaadu.
1: He conducted as per God's command.
0: Tana aalu bittalnu kudanu ye maatramo attachment pettukunetunti vaadu kaadu.
1: He has no attachment towards his wife.
0: Nirantaram kudanu narayana chintana salipetunti vaadu.
1: He thought of God continuously.
0: Kanukane atti akrurulaku ఇట్టి కృష్ణునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది.
1: సచ్ కృష్ణ అండ్ సచ్ అక్రూర కుడ్ హ్యావ్ దట్ ఇంటిమసీ.
0: అందరి కాళ్ళు త్రొక్కితే రాళ్లు నాతులుగా మారలేదు.
1: ఇఫ్ యు జస్ట్ టచ్ ద స్టోన్ ఇట్ వుడ్ నాట్ బికమ్ ఎ ఉమన్.
0: అన్ని రాళ్లు కూడాను ఆ విధంగా జీవితము రాలేదు.
1: ఆల్ స్టోన్స్ విల్ నాట్ హ్యావ్ దట్ లైఫ్.
0: రాముల వంటి పాదము, అహల్య వంటి రాయి, ఈ రెండు సోకినప్పుడే శాపం విమోచన అవుతుంది.
1: ద ఫీట్ ఆఫ్ రామ అండ్ ద స్టోన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అహల్య షుడ్ బి దేర్.
0: కలుకని సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సాత్వికమైనటువంటి హృదయము, నిర్మలమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి భగవంతుడు, ఈ రెండు చేరే దగ్గరనే అక్కడ దివ్యత్వం అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ప్యూర్ హార్ట్ ఆఫ్ ఎ డివోటీ అండ్ ద డివినిటీ ఓవర్ దేర్. వెన్ యు జాయిన్ యు ఫైండ్ ద డివినిటీ.
0: ఏ ప్రేమను తాను కోరినప్పటికీ తన నిమిత్తమై కోరకూడదు.
1: So God should not pray for his own sake.
0: భగవంతుని నిమిత్తం కోరాలి.
1: He should pray for God.
0: ఆ విధమైనటువంటి యొక్క ప్రేమను ఈనాడు ఎక్కడ కనిపించటం లేదు.
1: That love is not seen anywhere today.
0: అందరూ ప్రేమించినట్టుగా కనిపిస్తారు.
1: All appear as if they love.
0: వారి వారి స్వార్థమే.
1: It's all their selfishness.
0: స్వార్థమైనటువంటిది నిండిపోవటం చేతనే ప్రేమించినట్టుగా నటన చేస్తారు.
1: Because it's all full of selfishness, they pretend as if they love.
0: ఆజ్ఞను ఉల్లంఘించటం.
1: When they love, why should they disobey the command?
0: కానీ నిజంగా ప్రేమించటం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ ట్రూ లవ్.
0: కేవలము తన స్వార్థ నిమిత్తమై అన్నింటినీ ప్రేమిస్తున్నారు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దే లవ్.
0: ప్రేమించినటువంటి వస్తువు దూరమైనప్పుడు బాధపడతారు.
1: దే రియల్లీ ఫీల్ సాడ్ వెన్ దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దట్ విచ్ దే లవ్.
0: ఇది నాకు చాలా ఇష్టం అనుకుంటాం.
1: యు థింక్ దట్ యు లైక్.
0: ఇష్టమైనటువంటి వస్త్రం ఎక్కడో పోయినప్పుడు అయ్యో నా వస్త్రం పోయింది అని బాధపడతాం.
1: దట్ విచ్ యు లైక్ ఇఫ్ ఇట్ ఇస్ ఫార్ ఆఫ్.
0: ఈ బాధకు కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: నీ ఇష్టమైనటువంటి వస్తువు దూరం కావటం చేతనే నువ్వు బాధపడుతున్నావు.
1: Because you are away from that what you like.
0: నీ ఒక వ్యక్తిని ప్రేమించావు.
1: You love an individual.
0: ఆ వ్యక్తిని ప్రేమించినటువంటి వ్యక్తి నీకు దూరమైనప్పుడే నువ్వు చాలా బాధపడతావు.
1: That individual whom you love.
0: లేక ప్రేమించినటువంటి వ్యక్తి మరణించినప్పుడు నువ్వు చాలా దుఃఖం.
1: The person whom you love, if he dies, you feel sad. What is the reason?
0: కేవలము ఈ ప్రేమించిన వ్యక్తి దూరం కావటం చేతనే ఈ దుఃఖం వస్తుంది.
1: బికాజ్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద పర్సన్ హోమ్ యూ లవ్ యూ ఫీల్
0: సాడ్. నీ ప్రేమని, స్వార్థ ప్రేమనే దీనికి మూల కారణము.
1: యువర్ సెల్ఫిష్ లవ్ ఇస్
0: ప్రపంచంలో విచారించి చూస్తే దుఃఖమునకు కారణమే లేదు, విచారముకు స్థానమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ యూ ఎంక్వైర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మిజరీ ఆర్ వారీ.
0: జగత్తులో ఏమాత్రమో అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ మిజరీ ఇన్ దిస్ వరల్డ్.
0: తనలో ఉండినటువంటి యొక్క భావములు గిల్టీ కాన్షియస్ అంటే ఇదో భావములే దుఃఖమునకు మూల కారణమవుతున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ గిల్టీ కాన్షియస్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక నీవు నిర్మలమైన చిత్తంతో ఉంటుండు,
1: యు హావ్ ప్యూర్ హార్ట్,
0: నిస్వార్థమైన భావంతో ఉంటుండు,
1: బి సెల్ఫ్లెస్,
0: దుఃఖము నీ దగ్గరికి కూడా రావడానికి వీలు కాదు.
1: మిజరీ విల్ ఎనీవే బి నియర్ యూ.
0: కనుక మానవత్వం లోపల ఈ గుణముల యొక్క చేరిక చేతనే మానవునికి కష్టములు, నష్టములు, దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ మ్యాన్ సఫర్స్ లాసెస్ అండ్ పెయిన్ అండ్ మిజరీ.
0: అది ఏ సత్వతమో గుణము యొక్క లక్షణాలు.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ పాయస్నెస్ ఎమోషన్,
0: తామసం యొక్క లక్షణాలు.
1: దట్ క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్.
0: అది ఏ నిన్న చెప్పినట్టుగా
1: యెస్టర్డే
0: నిర్మలమైనటువంటి హృదయాకాశమునందు
1: in the sky of the pure heart
0: దట్టమైనటువంటి అభిమానమైనటువంటి మేఘములు కప్పుకోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ ఆఫ్ అటాచ్మెంట్,
0: చంద్రమా మనసోజాత చెచ్చో సూర్యోజాత అన్నట్టుగా సూర్యుడు అనేటువంటి యొక్క బుద్ధి, చంద్రుడు అనేటువంటి మనసు కనిపించకుండా పోతున్నాయి.
1: యూ డోంట్ సీ ద మూన్ ద మైండ్ నార్ ద సన్ ద ఇంటెలెక్ట్.
0: అందువల్ల సర్వము చీకటిగానే కనిపిస్తుంది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ పిచ్ డార్క్ ఆల్ అరౌండ్.
0: ఎప్పుడు భగవత్ ప్రేమ అనేటువంటి గాలి వీచినో అప్పుడు ఈ దట్టమైన మేఘములు కదిలిపోతాయి.
1: ద మూమెంట్ the love of God, the wind severely blows, the clouds
0: appude buddhi manasulu prakashistayi.
1: Then only the mind and intellect will shine.
0: Buddhi manasulu prakashinchina samayam nande
1: the moment they shine
0: divyatva anedi manaku artham avutundi.
1: Then you can understand divinity.
0: Kaluka mana hrudayakashamulo dattamainatti meghamulu kappukoni untunnayi.
1: Therefore the sky of our heart is fully crowded by the clouds.
0: Mamakaramulu,
1: the clouds are attachment and possessiveness.
0: Ee yokka meghamulu povalante దైవ ప్రేమను పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: దైవ ప్రేమను పెంచుకున్నప్పుడే ఈ అభిమాన మమకారం అన్ని కూడా అడుగంటిపోతాయి.
1: వెన్ వన్స్ వీ డెవలప్ ద డివైన్ లవ్ యుల్ సడన్లీ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్.
0: నీ నిమిత్తమై నీవు ప్రేమించొద్దు.
1: యూ డోంట్ లవ్ ఫర్ ఎనీథింగ్.
0: నీ నిమిత్తమై నీవు ఆశించవద్దు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్.
0: ఈనాడు లోకంలో ఎవరి నిమిత్తమై వారు ఆశించడం చేతనే ఇన్ని దినములు సాధన చేసినప్పటికీ కించిత్తైన కూడా నువ్వు తగినటువంటి ఫలితం అందుకోలేకపోతున్నారు.
1: యాజ్ పీపుల్ లవ్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ దే కుడ్ నాట్ అటైన్ రిజల్ట్స్.
0: ఈ స్వార్థం ఏనాడు పోవును,
1: దట్ డే విన్ ది సెల్ఫ్
0: ఆనాడే పరాత్మ అనేటువంటి మనలో ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది స్పిరిచువాలిటీ విల్ షైన్.
0: కనుక స్వార్థాన్ని నిర్మూలన చేసుకోండి.
1: దేర్ఫోర్ కిల్ దట్ సెల్ఫిష్నెస్.
0: అభిమాన మమకారములు క్రమక్రమేణ కూడాను తగ్గించుకోండి.
1: సో రిడ్యూస్ సెల్ఫిష్నెస్ ఇన్
0: పొజిషన్. దైవం పైన త్రిప్పండి.
1: డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ గాడ్.
0: ఏ పని చేసినా కూడా నువ్వు భగవంతుని కార్యంగా నీవు భావించు.
1: యూ టేక్ ఎవ్రీ యాక్షన్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: అది మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: దట్స్ ది మెయిన్ డ్యూటీ యూఆర్ సపోజ్ టు డిశ్చార్జ్.
0: ఏది చేసినా భగవత్ ప్రీతి కాదు.
1: వాట్ ఎవర్ దట్ యూ డూ షుడ్ ప్లీజ్ గాడ్.
0: భగవత్ ప్రీతి కోసం నిమిత్తమే చేస్తున్నాను,
1: ఐ డూ ఇట్ ఫర్ గాడ్
0: అనేటువంటి యొక్క భావం చేతనే ఇది పెద్ద తపస్సుగా మారిపోతుంది.
1: దెన్ ఇట్ విల్ బికమ్ ఎ పెనెన్స్.

0: నామము సేయవే ఓ మనసా.
1: సద్గురు త్యాగరాజ ఇస్ సేయింగ్, తలపులన్నీ నిలిపి నిమిషమైన, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆల్ యువర్ థాట్స్ ఫర్ ఈవెన్ వన్ మినిట్, తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని, అండ్ ఇఫ్ యూ కెన్ విజువలైజ్ ఆర్ మెడిటేట్ అప్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ తారక రూపం ఇస్ సమ్వన్ హూ విల్ ఎనేబుల్ యూ టు క్రాస్ ఓవర్ ద ఓషన్ ఆఫ్ సంసార, సమ్వన్ హూ ఇస్ గోయింగ్ టు పాస్ ఆన్ లిబరేషన్ టు యూ, హూ ఇస్ యాక్చువల్లీ ద గివర్ ఆఫ్ లిబరేషన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెడిటేట్ ఆన్ హిమ్, థింక్ అబౌట్ హిమ్ ఈవెన్ ఫర్ వన్ మినిట్, తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వము, విచ్ మీన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సింగింగ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఇన్సైట్స్. స్వామి జోక్స్, హీ జోక్డ్ వన్ టైమ్ దట్ దోస్ హు డోంట్ నో ద లాంగ్వేజ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, దే టేక్ అప్ వన్ ఆఫ్ ద త్యాగరాజ కృతిస్, ఎ డిఫరెంట్ కృతి, అండ్ దే సింగ్ లైక్ దిస్. హీ సేస్, నేను సంత పకోడీలు తింటే, సంత పకోడీలు మీన్స్ ద పకోడీస్ దట్ ఆర్ పర్చేస్డ్ ఇన్ ద ఫేర్, ఓకే, బట్ యాక్చువల్లీ ద మీనింగ్ దేర్ ఇస్ టోటలీ డిఫరెంట్, ద వర్డ్ హ్యాస్ బీన్ డిస్ట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. And Swami often talks about it and says, when you do not know what you are singing, it ends up being very farcical, actually. That's what happens. So understanding what you are singing is very important. Understanding what you are chanting is very important. So for all of us, I think the message that Swami gives during bhajan is that, understand what you are singing. And even the ragam and then even the talam, be very careful about why you are stretching. I had one experience like this. In fact, a couple of experiences, but I limit it to one experience. There was one Shyamashastri Kriti that I got an opportunity to present in front of Swami. I'm not a great classical musician. I'm not a very trained musician. I sing more out of what I've heard, and then because it gives me joy. Swami fortunately gave me some opportunity. I don't know why, but he gave an opportunity for me to present a few songs in front of him. So this happened in Vrindavan, in Trai Vrindavan, where Swami that day said, sing a song. And then there was the University Grants Commission chairman there. There were a lot of students and a lot of faculty. Swami said, sing a song. So I started off a song. It was a Shyamashastri Kriti. Swami was listening and he was putting thalam. Okay. And that in that Kriti, in the charanam, it is a Kriti that goes like this. Karuna chudu ninu nammina vadu gada. It's in Sri Ragam. In a ragam called Sri Ragam. In the charanam, the words go like this.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును, ఎవరి వాక్కు ప్రేమతో చేరియుండును, ఎవరి కాయము పరోపకార నిమిత్తమై పాటుపడును, అట్టి వాణిని ఎట్టి దుష్టశక్తులైనా కూడాను, ఎట్టి కలి ప్రభావమైన కూడాను ఏమీను చేయజాలదు.
1: The one having the heart full of compassion, the one whose word is full of love and truth, and the one who spends all his time, the body, working, serving for others, will not be affected by any evil effects of Kali age.

0: All the sacred texts, Vedas and Vedangas, will never break that iron curtain of the mind of the individual. On one side of the curtain is present the individual, on the other side, God. This side of the curtain is the effect, on the other side, the cause.
1: జీవుడు దేవుడు ఒకటైనప్పటికీ,
0: though the individual and God are one,
1: కార్య కారణములు ఒకటైనప్పటికీ,
0: though cause and effect are one,
1: ఈ రెండింటికి మధ్య మనస్సు అనేటువంటి తెర ఉండుట చేత ఇవి రెండును విభజించినట్టుగా గోచరిస్తూ వచ్చినాయి.
0: As there is curtain of the mind in between the two, they appear to be different.
1: మనస్సును సాధించినప్పుడే జీవుడు దేవుడు, ప్రకృతి పరమాత్మ, కార్యము కారణము కాగలదు.
0: The one who has got control over the mind will understand the identity of the individual with the divine and the cause with the effect.
1: మనసు కారణము మరియందు ఉండిన మనసు కారణము మరియందు ఉండిన ఇల్లు అడవి ముక్తి నీయలేవు.
0: యు మే బి ఎనీవేర్, ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్. ద హౌస్ అండ్ ద ఫారెస్ట్ విల్ నెవర్ గివ్ యు లిబరేషన్.
1: మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే.
0: ద వన్ వితౌట్ ద మైండ్ ద రిజల్ట్ ఈస్ సేమ్, మేబీ హీ ఈస్ ఇన్ ద టెంపుల్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భేదభావములకు, భిన్న స్థితులకు, రాగద్వేషములకు మనసే మూల కారణంగా నిలుస్తున్నది.
0: ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫిజికల్ డిఫరెన్సెస్, ద అటాచ్మెంట్స్ అండ్ ద హేట్రెడ్.
1: మనస్సు చేతనే జగత్తు గోచరింపబడుతున్నది.
0: ద హోల్ వరల్డ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ మైండ్.
1: జగత్తంతా ఇప్పుడు మనోమయమై ఉంటున్నది.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
1: మనసే లేకుండా జగత్తే లేదు.
0: Without the mind, there is no universe.
1: Jagatte lekunda ragadveshamule ledu.
0: When there is no universe, there is neither
1: ragadveshamule lekunda sukadukkamule ledu.
0: Without attachment and hatred, there is no pleasure.
1: Sukadukkamulo lenitumti yokka sthitiye manavattam.
0: The state which is beyond pain and pleasure is real human quality.
1: Kaani ee naati manavudu sukadukkamulato kumili kulli pothunnadante deeniki kaaranam ragadveshamule.
0: The man is frustrated, down, disappointed. Because of the pain and pleasure is the mind that
1: raga dveshamulaku ee prakrutiye karanamu.
0: For hatred and attachment the nature is responsible.
1: Ee prakruti yokka karanamulaku manase moolamu.
0: For this nature the mind is the cause.
1: Mano moolam vidam jagatte.
0: The mind is the one that reflects in the universe.
1: Kanuka prakrutamainati manastattvam nundi,
0: from the physical mind,
1: over mind, అతీతమైనటువంటి మనోస్థాయికి మానవుడు చేరినప్పుడే ఈ దివ్యత్వము మానవుడు గుర్తించడానికి వీలవుతుంది.
0: When man reaches from the physical mind to the level of over mind, he will be able to realize the divinity.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కూడాను మనస్సు చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: In all the three states, the waking state, the dream state and the deep sleep, man is bound by the mind only.
1: ఈ మూడింటికి అతీతమైనటువంటి ఒక అంతర్దృష్టిని మనం ఏనాడు అలవర్చుకుంటామో ఆనాడే ఈ మానవత్వము మాధవునిగా రూపొందుతుంది.
0: That day when we go beyond all the three states of consciousness, then the human will be divinity.
1: తన్నస్యం, ఏది దృశ్యంలో ఉన్నదో అది అంతై కూడాను నస్యం, శూన్యమైనటువంటిది.
0: What is that's all seen is just emptiness.

0: പിണ്ഡമേ തത് ബ്രഹ്മാണ്ടം. ഈ പിണ്ഡമേ ബ്രഹ്മാണ്ടമായിട്ട് ഒക്കെ ആകാരം ധരിച്ചിട്ടുണ്ടത്.
1: That which is present in the microcosm manifests into macrocosm.
0: ఈ పిండ అండాండములంతా కూడాను ఒక్క ఆకారము యొక్క భిన్న స్వరూపములే.
1: The smallest, the minutest and the largest is all the difference lies in the form and size.
0: విత్తనములో వృక్షము ఉంటున్నది.
1: There is a tree within the seed.
0: వృక్షమంతా కూడాను విత్తనముతో కూడి ఉంటున్నది.
1: The entire tree has got within the seed.
0: బీజ వృక్షములు రెండు కూడాను భేదములు కాదు.
1: The tree and the seed do not differ.
0: కాని ఆకారములు కొంతము సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ నిరాకారమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతుంది బీజం.
1: ఇట్స్ ఓన్లీ ది సీడ్ విచ్ ఇస్ అన్మానిఫెస్టెడ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మానిఫెస్టెడ్ ట్రీ.
0: కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందు కూడాను సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ది ఫార్మ్ ఆస్పెక్ట్ అండ్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఇట్స్ ఓన్లీ ది సత్ ఎగ్జిస్టెన్స్ ఆస్పెక్ట్ రిమైన్స్.
0: విత్తనమును చూచినప్పుడు వృక్షము మనకు గోచరించదు.
1: వెన్ యూ సీ ది సీడ్ యూ డోంట్ ఫైండ్ ద ట్రీ.
0: కానీ ఆ వృక్షంలోని కొమ్మలు రెమ్మలు ఆకులు బీజములు సర్వం కూడాను ఈ బీజమునందే ఇమిడి ఉంటున్నవి.
1: బట్ ఆల్ ద బ్రాంచెస్ ద లీవ్స్ దే ఆర్ ఆల్ కంటైన్డ్ విద్ ఇన్ ద సీడ్.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము చూడడానికి వీలవుతుంది.
1: When we view in our human life with the divinity alone, we can understand the comprehensive view.
0: బాహ్య దృష్టి ఉండినంత వరకు కూడాను ఇవి బాహ్య లక్షణాలుగానే మనకు రూపొందుతాయి.
1: So long the man has external vision, he will have this external sight.
0: ఏనాడు మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోగలడో,
1: the day when he develops inner vision,
0: realization of inner divine,
1: he will have the realization of inner divine.
0: ఈ అంతర్దివ్యత్వాన్ని మనం దర్శించినప్పుడే,
1: when we visualize inner divine,
0: దీని యొక్క ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది.
1: Its very reflection transforms into universe.
0: అప్పుడే దీనిని realization of cosmic divine అన్నారు.
1: Then it is called realization of cosmic divine.
0: ఈ cosmic divine కును inner divine కును ఉండిన వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie between the cosmic divine and inner divine?
0: ఈ రెండింటి యందు భేదం ఏమాత్రము లేదు.
1: There is no trace of difference between the two.
0: వ్యక్తిత్వంతో కూడినప్పుడు,
1: when it is with individuality,
0: ఇది కేవలం ఇన్నర్ డివైన్ అన్నారు.
1: It is called inner divine.
0: ఈ వ్యక్తిత్వం యొక్క వ్యాప్తి సర్వత్రా వ్యాపించినప్పుడు,
1: when the
0: ఇది ఏ కాస్మిక్ డిజైన్ అన్నారు.
1: When the same above the individual level, it is called cosmic divine.
0: Cosmic divine, ఇన్నర్ డివైన్, ఇవి రెండు కూడాను ఒక్కటియే.
1: కాస్మిక్ డివైన్, ఇన్నర్ డివైన్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇన్నర్ డివైన్ యొక్క ప్రతిబింబమే కాస్మిక్ డివైన్.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ డివైన్ ఈస్ కాస్మిక్ డివైన్.
0: కనుక మానవత్వమునందు ఇమిడి ఉండినటువంటి యొక్క దివ్యత్వము, విశ్వవ్యాప్తి అయినటువంటి యొక్క దివ్యత్వము కేవలము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: The divinity at the individual level and the divinity pervading all of the universe are just the effects of reaction,
0: reflection, and sound.
1: However, we have to leave one, accept another.
0: ఒక ముసంబి ఫలం ఉంటున్నది.
1: Here we have orange fruit.
0: ఈ ముసంబి ఫలం పైన చర్మం కప్పి ఉంటున్నది.
1: This orange fruit has rind ever.
0: లోపల తీయని రసము చేరి ఉంటున్నది.
1: There is sweet juice within.
0: ఇవి రెండూ చేరినటువంటి దానిని ముసంబి అని పిలుస్తాము.
1: వి కాల్ ఇట్ ఆరెంజ్ ఫ్రూట్ విత్ బోత్ జ్యూస్ అండ్ రైన్.
0: భిన్నము కాదు.
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: రెండు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: కానీ లోని తీయని రసమును మనం స్వీకరించవలనన్నా పైనున్నటువంటి యొక్క చర్మమును మనం తీసివేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ రిండ్ అవుట్ సైడ్.
0: ఇది తీసివేసినప్పుడే ఆ లోనున్నటువంటి యొక్క మధురమైన రసము మనకు ప్రాప్తిస్తుంది.
1: When only you remove the bitter rind of the orange fruit, then you can have the sweet juice inside.
0: Kanuka prakruti paramaatma rendu okati ayi unnappatikini,
1: though creator and creation are one,
0: prakruti bhavamunu manam visarjinchinappude paramaatma bhavamunu swikarinchadaniki veelavutundi.
1: When you leave away the worldly feeling, then only you can have the divine feeling.
0: Kanuka prakruti paramaatma yokka tattvamu le bhinnatvamu kaadu ekatvame.
1: Therefore the creator and creation are one but not different.
0: Inati manavudu tama bhavamulanu marchukovalasi vastundi.
1: Man today has to change his thoughts.
0: Ee bhedamulaku drushtiye karanam kaani srushti karanam kaadu.
1: It is the body that is responsible for the vision, not creation.
0: ఈనాడు మనము దృష్టిని మార్చుకోవాలి.
1: Today we have to change our view.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: This is a silver plate.
0: మనము ప్లేట్ దృష్టితో దీనిని చూస్తున్నామే కానీ వెండి దృష్టితో చూడటం లేదు.
1: We look at the plate as plate, not as silver plate.
0: దీనిని ఆధారమైనటువంటి ఒక సిల్వర్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్ మనకు మరుగవుతుంది.
1: బట్ వెన్ యూ థింక్ ఆఫ్ ది సిల్వర్ యూ డోంట్ థింక్ ఆఫ్ ది ప్లేట్.
0: కనుక సిల్వరు ప్లేటు రెండు ఒక్కటే.
1: దేర్ఫోర్ సిల్వర్ అండ్ ప్లేట్ ఆర్ వన్.
0: దీనిని వేరు చేయడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సెపరేట్.
0: ఇది అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క తత్వం కూడాను భిన్నత్వము కాదు.
1: Therefore, the nature of creator and creation are not different.
0: జీవులకు దేవులకు మధ్య ఒక తెర వంటిదిగా ఉంటున్నది మనస్సు.
1: The mind stands as a curtain between the individual and God.
0: మనస్సును స్వాధీనము చేసుకున్నప్పుడే జీవుడు దేవుడు ఏకమైపోతుంది.
1: When you have a full control over the mind, the individual and God become one.
0: ఇది అనుభూతితో మనము దీనిని ఆశ్రయించాల్సిందే కానీ తర్క వితర్కములతో కానీ విచారణతో కానీ ఇంకే విధమైనటువంటి పరిశీలనతో కానీ మనకు అర్థము కాదు.
1: యు కెన్ రియలైజ్ ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్, నాట్ అవుట్ ఆఫ్ రీడింగ్ ఆర్ పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ప్రతి మానవుడు కూడాను అనేక విధములుగా విద్యను నేర్చుతున్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్ప్రెసెస్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ విద్యలు కేవలము బాహ్యమైనటువంటి విద్యలే కాని అంతర్ముఖమైనటువంటి విద్యలు కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ, ఫిజికల్, సెక్యులర్.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు కూడాను బాహ్య దృష్టిని మనము అభివృద్ధి గావించుకుంటున్నామే కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడాను అరయించైన కూడాను మనం లోపల ప్రవేశించడం లేదు.
1: Right from the moment we get up from the bed, from dawn to dusk, we develop only external vision, external view.
0: ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి అన్ని కూడాను క్షణభంగురమైనటువంటివి, క్షణికమైనటువంటివి.
1: All that is external is just momentary, ephemeral.
0: అప్పటికి అప్పటికి మాత్రమే ఆనందాన్ని అందిస్తుంది.
1: They give you momentary happiness.
0: కానీ ఇందులో శాశ్వతత్వం ఏమాత్రమూ లేదు.
1: Nothing is permanent here.
0: మానవుని యొక్క మంచి చెడ్డలు ముఖంలో ప్రతిబింబిస్తాయని భావిస్తారు కొంతమంది.
1: Some feel that the good and bad reflect on the face.
0: ఇది ఆధునిక యుగములో ఈ మాట నీళ్ల మూట.
1: What is said in the modern age is just collection of water as a bundle.
0: మనసులు ఒకటి మాటలో మరొకటి రూపొందుతూ వస్తున్నాయి.
1: Today we find one thing in the mind and one thing what he says.
0: ఇది ఆధునిక నాగరికత యొక్క ప్రకాశం.
1: This is just the radiance of modern civilization.
0: ఈ నాగరికత యొక్క ప్రకాశమును ఈనాడు సర్వ మానవులు కూడాను అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు.
1: Every man wants to develop this modern civilization.
0: కానీ ఇందులో ఉండినటువంటి రహస్యాన్ని ఏ వ్యక్తి కూడాను లోనకు దిగి విచారించటం లేదు.
1: But no individual is inquiring in depth.
0: జీవితం అంతయు కూడాను కేవలము ఒక క్షణకాలంగా మారిపోతుంటుండాలి.
1: The entire life becomes just a moment.
0: కానీ జీవితము క్షణకాలంగా మనం భావించరాదు.
1: But we should not take it as a moment.
0: ఇది శాశ్వతమైనటువంటిది.
1: It is permanent.
0: ఇది అనంతమైనటువంటిది.
1: It is infinite.
0: ఇది అమృతమైనటువంటిది.
1: It is nectarine.
0: ఇది అమరమైనటువంటిది.
1: It is immortal.
0: అలాంటి మానవ జీవితాన్ని క్షణికంగా భావించి అల్పంగా విశ్వసించి కేవలము అప్పటికప్పటికి తృప్తి పడడానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
1: Such a noble life is taken just a fractional, momentary and temporary and wastes his life.
0: కనుకని మానవుడు శాంతి సంతోష సుఖములకు దూరమైపోతున్నాడు.
1: For that reason man is away from peace and happiness and security.
0: శాంతి అనేటువంటిది ఈ విధమైన ప్రయత్నంతో మనం ఎన్ని సంవత్సరములు చేసినప్పటికీ మనం దానిని చూడలేము, అనుభవించలేము.
1: In spite of years of efforts you cannot experience peace, you cannot acquire peace.
0: ఇది ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ప్రతి మానవుడు కూడాను సహజంగా నిత్య జీవితం లోపల సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ డైలీ లైఫ్ ఎస్పైర్స్, ఎక్స్పెక్ట్స్ బ్యూటీ.
0: ఇంటి మొదలుకొని వంటి వరకు కూడాను ఈ సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
1: He expects beauty right from the house to his own
0: body. మహిళకు తగినటువంటి యొక్క సౌకర్యాలు సౌందర్యాలు అమర్చుకుంటుంటాడు.
1: He decorates as he wants.
0: ఈ గృహం యొక్క సౌందర్యమే తనకు ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నాడు.
1: He is deluded with the idea that the beauty of the house అదే విధంగా
0: ఈ పంచ భౌతికమైనటువంటి యొక్క ఈ దేహమునకు కూడాను సౌందర్యాన్ని చేకూర్చుకున్నటకు అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
1: He also makes so many efforts to decorate his body so as to look beautiful.
0: కానీ ఈ సౌందర్యం ఎంతవరకు?
1: How long does this beauty last?
0: క్షణికమే.
1: Just a moment.
0: ఈ సౌందర్యమును మనకు ఏమాత్రం కూడాను శాంతిని ఆనందాన్ని సుఖమును అందించటం లేదు.
1: This beauty is not in any way giving the peace and happiness.
0: క్షణికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుండాలి.
1: It gives satisfaction, momentary satisfaction.
0: ఇది కాదు మన సౌందర్యం.
1: This is not beauty.
0: అంతర్ముఖమైనటువంటి సౌందర్యాన్ని మనం ఈనాడు తీర్చిదిద్దుకోవాలి.
1: We should shape the inner beauty.
0: అది ఏ హృదయ సౌందర్యము.
1: That is the beauty of the heart.
0: ఈ హృదయ సౌందర్యం ఎవ్వరికి కనిపించదు.
1: No one can see the beauty of the heart.
0: ఈ సౌందర్యం ఎట్టిది అట్టిదిని వర్ణించుటకు వీలు కానటువంటిది.
1: It's not possible to describe this way or that way the beauty of the
0: heart. దీనికి సౌందర్యం ఏమిటి?
1: What is this beauty?
0: ప్రేమ.
1: Love.
0: సహనము.
1: Tolerance.
0: సానుభూతి.
1: Sympathy.
0: దయ.
1: Compassion.
0: ఇలాంటి దీనితో దీనిని సౌందర్యపరచుకోవాలి.
1: We have to beautify with these traits.
0: ఇట్టి అంతర్ముఖమైనటువంటి యొక్క హృదయ సౌందర్యమే మానవులకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ది ఇన్నర్ హార్ట్ గివ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: అట్టి హృదయ సౌందర్యాన్ని అమర్చుకున్నటువంటి మానవుని యొక్క మాట అతి మధురంగా ఉంటుంటాయి.
1: The man life would be so sweet if he has got the beauty of the heart.
0: అతని చేతులు కూడాను ఎన్నో విధములైన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క మార్గములను చేకూరుస్తూ వస్తుంది.
1: All his activity the hands will give him all the happiness full of bliss.
0: కనుకనే ఇట్టి మానవుని యొక్క ప్రకాశమే నిజమైనటువంటి ప్రకాశము.
1: This is the true light of man.
0: ఇట్టి మానవుని ఆరాధించడంలో తప్పేమున్నది?
1: What is the mistake in just worshipping such a man?
0: ఇట్టి ఆరాధన స్వరూపులుగా కావాలి ప్రతి మానవుడు కూడా.
1: Every man should shape himself this way.
0: ఆరాధన అనగా ఏమిటి?
1: What do you mean by worship?
0: ఏదో పూజలు పునస్కారములు అభిషేకములు ఇలాంటివంతా చేయటం ఆరాధనగా భావిస్తున్నాము.
1: You consider worship as prayer or abhishek.
0: ఆరాధన అనగా ఇది కాదు అర్థము.
1: This is not the meaning of ఆరాధన worship.
0: ఆకర్షణ చేత రెండు హృదయములు ఏకము కావటమే ఆరాధన.
1: ఆరాధన worship meant unification of the two.
0: ఐకమత్యము చేత ఏకత్వాన్ని పొందటమే ఆరాధన.
1: To attain oneness out of unity is worship.
0: అర్థసహితమైనటువంటి ఆనందాన్ని అనుభవించటమే ఆరాధన.
1: To experience the bliss of the self is worship.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన.
1: Recognizing unity in diversity is worship.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము ఆనందంగా అనుభవించటమే ఆరాధన.
1: Experiencing blissfully the true self in the human life is worship.
0: కనుక బహిర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అంతర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అమితమైన భేదములు ఉంటున్నవి.
1: Thus there is lot of difference between external beauty and internal beauty.
0: కనుక ఈనాటి మానవుడు
1: man today
0: అంతర్ సౌందర్యాన్ని తగినటువంటి రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
1: Has to shape appropriately the inner beauty.
0: హృదయమును పరిపాకము గావించుకోవాలి.
1: He should change his heart.
0: ప్రకృతి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ
1: Though the nature is the form of God,
0: అది కేవలము ప్రాకృతమైనటువంటి భావములో అనుభవించినంత వరకు కూడాను అది కేవలము కొన్ని విధములైనటువంటి యొక్క మధుర రహితంగానే మనకు గోచరిస్తాయి.
1: సో లాంగ్ వీ ఎంజాయ్ విత్ ద వరల్డ్లీ ఫీలింగ్ ఇట్ బికమ్స్ టేస్ట్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆయా స్థాయిని పురస్కరించుకుని ఆయా రుచులను అందిస్తూ ఉంటుండాలి ఈ జగత్తు.
1: దిస్ వరల్డ్ గివ్స్ యూ ద టేస్ట్ డిపెండింగ్ అపాన్ యువర్ పొజిషన్.
0: మంచి జాతి మామిడి పండు అయినప్పటికీ
1: Though it may be a good mango fruit of a good
0: kind, sthitilo adi vagaragane untundi.
1: When it is unripe, it is soft.
0: Madhya sthitilo adi pullagane untadi.
1: Later it becomes bitter.
0: Paripurna phalamaina tarvatane andulo madhuryamu manaku gocharistadi.
1: When the mango fruit is fully ripe, it is sweet.
0: Kanukane prakruti anetundi oka madhuramainatundi phalamu.
1: So nature is a sweet fruit.
0: కానీ దానిని మనోభావంతో చూసినంత వరకు కూడా సుఖ దుఃఖములు అనేటువంటి రుచులనే మనకు అందిస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హావ్ గాట్ ది ఫీలింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్ యూ ఫైండ్ ఆల్ దీస్ టూ.
0: పరతత్వంతో దీనిని పరికించినప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది.
1: వెన్ యూ జస్ట్ ఎంక్వైర్ స్పిరిచువలీ యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
0: కనుక మనస్సును మార్చుకునేటువంటి విధానమును ఈనాడు మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: మ్యాన్ షుడ్ అకంప్లిష్ హౌ టు చేంజ్ ద మైండ్.
0: ఈ మనస్సు అనేటువంటిది కేవలము దృష్టి చేతనే ఏర్పడుతూ వచ్చింది.
1: మైండ్ is the result out of looks external.
0: ఈ దృష్టికి కారణము సంకల్పములే.
1: ఫర్ దిస్ ద థాట్స్ ఆర్
0: ఈ సంకల్పముల యొక్క వికల్పములే ఈ యొక్క వికార స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: అండ్ ద థాట్స్ లీడ్ టు పర్వర్షన్.
0: కనుక మానవుడనగా మంచి తలంపులు కలవాడు మానవుడు.
1: సో హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హెస్ గాట్ గుడ్ థాట్స్.
0: మంచి భావములు కలవాడు మానవుడు.
1: ట్రూ మ్యాన్ ఇస్ ద వన్ విత్ గుడ్ ఫీలింగ్.
0: మంచి దృష్టి కలవాడు మానవుడు.
1: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ విత్ గుడ్ లుక్.
0: మంచి పలుకు కలవాడు మానవుడు.
1: ట్రూ మ్యాన్ ఇస్ ద వన్ విత్ గుడ్ బిహేవియర్.
0: కనుకనే దీనిని చెడును అనకు కనకు వినకు.
1: దేర్ ఫోర్ డోంట్ సీ ఈవిల్, డోంట్ లిసన్ ఈవిల్, డోంట్ సీ ఈవిల్.
0: చెడును అనకు
1: నెవర్
0: వినకు కనకు
1: నెవర్.
0: ఇదియే మూడు మంకీల యొక్క స్పష్టమైన కథ యొక్క స్వరూపం.
1: దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ది త్రీ మంకీస్.
0: ఒకటి మంచిని చూడు అని చెవులు మూసుకుంటుంది.
1: వన్ ఓన్లీ సీ గుడ్ అండ్ క్లోజెస్ ది ఐస్.
0: మంచిని విను,
1: లిసన్ టు వాట్ ఈస్ గుడ్.
0: మంచిని అను,
1: సే గుడ్.
0: అప్పుడే నీకు ఈ ఇంద్రియములు సార్థకమవుతాయి.
1: దెన్ ఓన్లీ ది లిమ్స్ విల్ బి సాంక్టిఫైడ్.
0: మంచికి విరుద్ధమైనటువంటి దృశ్యములు చూడవద్దు.
1: డోంట్ సీ ఎనీథింగ్ దట్స్ నాట్ గుడ్.
0: మంచికి విరుద్ధమైనటువంటి పలుకులు పలకవద్దు.
1: డోంట్ స్పీక్ దాట్ వాట్ ఇస్ నాట్ గుడ్.
0: మంచికి విరుద్ధమైనటువంటి యొక్క విషయములు వినవద్దు.
1: డోంట్ లిసన్ టు దాట్ వాట్ ఇస్ నాట్ గుడ్.
0: కనుక శ్రవణము,
1: లిసనింగ్,
0: వాక్కు,
1: వర్డ్,
0: ఈ యొక్క దృష్టి
1: అండ్ విజన్,
0: ఈ మూడింటి యొక్క వికారముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది అబరేషన్స్,
0: ప్రకృతి పొల్యూషన్ అయిపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి.
1: ద నేచర్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ పొల్యూటెడ్ కావడానికి మార్గం ఏమిటి?
1: What is the cause for pollution?
0: నీ లోపల ఉన్నటువంటి యొక్క భావములు మలినమైనటువంటి కావటం చేతనే బయట దృష్టి కూడాను మలినంగా కనిపిస్తుండాలి.
1: As your inner feelings are polluted, the outer one is also polluted.
0: Reflection of the inner being.
1: That is the reflection of the inner being.
0: కనుక ఈ మనస్తత్వం అనేటువంటి దానిని,
1: the nature of the mind,
0: దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: We have to transform into divinity.
0: మనసును నిర్మూలన చేయటం ఎవరి తరము కాదు.
1: It's not possible to remove the mind altogether.
0: మనస్సును మాధవత్వంతో దీనిని ఐక్యం గావించాలి.
1: We have to merge the mind with the divine.
0: అప్పుడే దీని మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది.
1: Then we can understand the sweetness.
0: గంధపు చెక్క ఉంటుంది.
1: Here is a sandal wood.
0: కానీ దానిని ఎంతకాలమైనా కూడా మనం సరైన దాని సుగంధాన్ని మనం అందుకోలేము.
1: But you cannot experience the fragrance.
0: దానిని చక్కగా నూరినప్పుడే అందులో నుంచి ఒక విధమైనటువంటి యొక్క రసం ప్రారంభమవుతుంది.
1: When you grind the sandal wood, then you get the juice.
0: ఆ గంధమే దీని యొక్క సుగంధాన్ని అందిస్తుంది.
1: The sandal paste gives you the fragrance.
0: ప్రకృతిలో ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి సుగంధం.
1: The sacred fragrance is in nature.
0: కానీ ఆ సుగంధాన్ని మనం అనుభవించవాలంటే,
1: to experience that fragrance,
0: దైవత్వంతో దీని ఐక్యం గావించాలి.
1: We have to merge it with the divinity.
0: కనుక నీ మానవుడి యొక్క మనసు అనేక స్థితులను దాటవలసి వస్తుంది.
1: సో ద మైండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ టు ట్రాన్సెండ్ ది ప్రెజెంట్
0: దానిని సహజ మనస్సు,
1: ద నేచురల్ మైండ్,
0: సూపర్ మనస్సు,
1: ద సూపర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్.
0: ఈ స్థితిని మనం పొందడానికి ఏమి చేయాలి మనం?
1: What should we do to reach that state?
0: ఉన్న ఒక మనస్సునే మనం సరైన స్థితిలో పెట్టుకోలేకపోతున్నాం.
1: The one mind we have, we are not able to keep it properly.
0: ఈ సహజ మనస్సునే మనం సరైన స్థితిలో నిలుపుకోలేకపోతున్నాము.
1: We are not keeping it the proper position, the natural mind.
0: ఈ మైండ్ కి ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి?
1: How to such doubt?
0: పట్టు పట్టిన సాధించడానికి ఏ మాత్రం కూడా వెనుకాడకూడదు.
1: When once you determine, you should never go back.
0: తప్పక సాధించవచ్చు.
1: You should certainly achieve.
0: నిజముగా మనసు మార్చుకోవటమే చాలా సులభమైనటువంటి పని.
1: It's easiest thing to change the mind.
0: మంచిని చేయటం చాలా సులభం.
1: To do good is very easy.
0: సత్యమును పలకటం చాలా సులభము.
1: It's very easy to speak truth.
0: అసత్యమును పలకటమే చాలా కష్టం.
1: It's very difficult to utter lie.
0: అసత్యమును చెప్పాలంటే,
1: to utter lie,
0: ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో యోచనలు చేసి ఆ విధమైనటువంటి యొక్క దీంతో అసత్యంలో ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా మనం పట్టుబడుతుంటాం.
1: యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు డివైస్ సో మెనీ నాక్స్ టు అట్టర్ లైస్, దెన్ యూ విల్ బి కాట్ ఆల్సో.
0: సత్యమును ఒక శ్రమ పడనక్కర్లేదు.
1: Don't say truth. You don't need to
0: యోచించనక్కర్లేదు.
1: You don't need to think to
0: say truth. విచారించనక్కర్లేదు.
1: You don't need to bother to say truth.
0: సత్యమును ఏ మాత్రం కూడా కొంచెం పరిశీలించనక్కర్లేదు.
1: You need not to inquire about truth.
0: ఉన్నదున్నట్టు చెప్పడం అతి సులభం.
1: It's quite easy to say what exactly.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: మంచి కావటం చాలా సులభం.
1: It's very easy to become good.
0: చెడిపోవటమే చాలా కష్టం.
1: It's very difficult to get spoiled.
0: కనుక చెడిపోయేటువంటి కష్టములనే మనం ప్రవేశించి ఆ కష్టమునే భరించుకొని అమితంగా చెడిపోతున్నాం మనం.
1: We get spoiled following this difficult path of the in the process of spoiling.
0: తప్పు చేయటము తప్పు కాదు.
1: It's not a mistake to commit a mistake.
0: ఈ తప్పును తెలుసుకొని సర్దిద్దుకొనుటకు తగిన కృషి చేయటమే సాధన.
1: The true spiritual practice is to realize one's own mistake and rectify later.
0: కనుక మానవత్వం అనగా
1: the human life
0: దైవత్వమనే మనం విశ్వసించాలి కాని ఆకారమును ఆధారం చేసుకుని మనము సామాన్యమైన మానవుడిగా మనము భ్రమించరాదు.
1: Basing on the form, we should not be deluded as an ordinary being.
0: ఈ దేహమునకు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటువంటి నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి.
1: The body has got all the four states, the childhood, the youth, the vanaprastha and the
0: telu. ఈ స్థితులు వేరు అయినప్పటికీ
1: though the states are different,
0: దైవత్వం ఒక్కటిగానే ఉంటుంది. అది అదే జీవత్వం.
1: The divinity is one, that is జీవత్వ.
0: జీవిత్వం మారడానికి అవకాశమే లేదు.
1: There is no scope for any
0: change. ఇది మారేటువంటిది కాదు.
1: It does not change.
0: ఇది మారేటువంటిది అయిపోతే ఇది సత్యం కాదు.
1: If it changes, it is not truth.
0: కనుక truth is God.
1: So truth is God.
0: Truth మారునటువంటిది కాదు.
1: Truth will never change.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, not two only one.
1: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
0: ఒకటిగా ఉండినప్పుడే ఇది మారుతుంది కానీ ఒకటిగా ఉండినప్పుడు మారడానికి వీలు లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ టూ ఇట్ చేంజెస్, ఇట్ ఓన్లీ వన్, ఇట్ కెనాట్ చేంజ్.
0: 9, 8, 7, 6,
1: 6,
0: 5,
1: 5,
0: 4, 3, 2, 1. ఈ ఒకటి తర్వాత అన్ని సంఖ్యలు కూడా మారిపోతున్నాయి.
1: రైట్ ఫ్రమ్ 1 ఆల్ నంబర్స్ చేంజ్.
0: 9 - 1 వేస్తే 8 అయిపోతుంది.
1: 9 - 1 = 8.
0: 8 - 1 తీస్తే 7 అయిపోతుంది.
1: 8 - 1 = 7.
0: 7 + 1 పెడితే 8 అవుతా ఉండాలి.
1: 7 + 1 = 8.
0: కానీ అన్ని మారుతుండాలి.
1: ఆల్ చేంజ్.
0: 1 మాత్రమే మారదు.
1: 1 ఇస్ చేంజ్లెస్.
0: అది ఒక్కటే సత్యం.
1: దట్స్ వన్ సింగిల్ ట్రూత్.
0: అందువల్లనే ఏకం సత్ విప్రో బహుధా వదంతి.
1: That single truth is represented by scholars.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ యొక్క దృష్టిని, తమ యొక్క భావమును, తమ యొక్క భ్రమను పురస్కరించుకుని అనేక రీతులుగా దాన్ని విచ్చరిస్తూ వస్తున్నారు.
1: Though the truth is one, depending upon his thoughts and the feelings, man describes the same truth in different ways.
0: భాషలు మనోభావములు దీనికి మూల కారణములు.
1: It's on the language of the mind, the feeling of the mind that is responsible.
0: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: In this tumbler, there is water.
0: తెలుగు వారు దీనిని నీరు అన్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: తమిళ వాడు వచ్చి దీనిని తన్ని అన్నాడు.
1: తమిళ్ పీపుల్ కాల్ ఇట్ తన్ని.
0: హిందీ వాడు వచ్చాడు పానీ అన్నాడు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: ఇంగ్లీష్ వాడు వచ్చాడు వాటర్ అన్నాడు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: సంస్కృత వాడు వచ్చాడు వారి అన్నాడు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: భాషలు పదములు వేరు వేరైనప్పటికీ నీతిని మాత్రం మార్చలేదు కదా.
1: Though the language and words
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: ఆ ఒక్కటే దైవత్వము.
1: దట్ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: మానవుడు జీవుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ది మ్యాన్ అండ్ ఇండివిజువల్.
0: జీవేశ్వర ప్రకృతి అని మూడుగా భావిస్తూ వస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: కేవలం మనోభావంలో ఉండేటువంటి మార్పులే.
1: దేర్ ఆల్ చేంజెస్ ఆఫ్ ది
0: మనసును కూడా తాను భిన్నం చేసుకుంటున్నాడు.
1: హి డివైడ్స్ ఈవెన్ హిస్ మైండ్.
0: ఉన్న ఒక్క మనసునే మనం సక్రమంగా అనుభవించుకోలేకపోతున్నాం.
1: We are not able to experience a single mind.
0: ఇంకా మనసును అనేకంగా మార్చినప్పుడు ఇంకెంత వికారం అవుతుందో చూడండి.
1: When you change that mind, it make it fragments, it leads to aberrations.
0: కనుక ఉన్న మనసునే మనం ఊడగొట్టుకోవాలి.
1: Therefore, you should withdraw the mind.
0: ఈ విధంగా దీన్ని ఊడగొట్టుకోవాలి.
1: This you should get away.
0: ఇది మనసు కాదు.
1: It's not the mind.
0: మనిషి.
1: It is మనిషి, human being.
0: ఇది మనసు అనుకుంటున్నంత వరకు మారుతుంటది.
1: So long you take it mind, it changes.
0: మనిషి అనుకుంటే ఇది మారదు.
1: When once you take it a human being, it is changeless.
0: మనిషి అనేటువంటిది మారడానికి అవకాశం లేదు.
1: Human being cannot change.
0: ఇది దివ్యత్వం అనేటువంటి మానవత్వం.
1: This is the divinity within the humanity.
0: ఈ దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ప్రకటిస్తుంటుంది?
1: How does divinity express?
0: దీనికి మొట్టమొదటి పేరు,
1: the first name,
0: ఆత్మ కాదు.
1: Not Atma, self.
0: Atma అనేటువంటిది కూడా తర్వాత పెట్టినటువంటి పేరే.
1: The self Atma is the name given later.
0: లేక
1: or
0: దైవము అనటం కూడా తర్వాత పెట్టిన పేరే.
1: The name God is also given later.
0: మరికొంతమంది అద్వైత సిద్ధాంతులు దీనికి ఓం, ఇది ప్రథమ తత్వము, ఇది ప్రథమమైనటువంటి పేరు అని భావిస్తున్నారు.
1: నాన్ డ్యూయలిస్ట్ కన్సిడర్ దట్ ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్.
0: ఇది కూడా మొదటి పేరు కాదు దీనికి.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ నేమ్.
0: మొట్టమొదటి పేరు ఏమిటి ఈ యొక్క దైవత్వానికి?
1: వాట్ ఇస్ ది ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ?
0: నేను అనేటువంటిది పేరు.
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ ఇస్ ఐ.
0: అదే నిజమైన పేరు.
1: దట్ ఈస్ ది ట్రూ నేమ్.
0: కనుకనే ఆ నిజమైనటువంటి పేరు మనం చలచలములకు నువ్వు వినియోగించుకుంటున్నావు.
1: We make use of that correct name, I, moment to moment.
0: నేను మాట్లాడుతున్నా.
1: I talk.
0: నేను నిలుచుకున్నా.
1: I stood.
0: నేను నవ్వుతున్నా.
1: I smile.
0: నేను తింటున్నా.
1: I eat.
0: నేను నడుస్తున్నా.
1: I'm walking.
0: ఇవన్నిటికీ నడచడానికి, తినడానికి, చూడడానికి, ఉండడానికి, మాట్లాడడానికి అన్నిటి కూడా నేను లేకుండా పోతే దీనికి అర్థమే లేదు.
1: So for writing, eating, talking, everything without I, it is all meaningless.
0: కర్మలకు కూడా మూలాధారమైనటువంటిది నేను.
1: For all actions, the main basis is this I.
0: Ade pranamu.
1: That is life.
0: Ade daivamu.
1: That is God.
0: Ade divyattamu.
1: That is divinity.
0: Ade uniki.
1: That is existence.
0: Ade atma.
1: That is self.
0: Ade brahma.
1: That is brahma.
0: Sarvamu ade.
1: Everything is that.
0: Kaduku nenu aneetundi prathi manavuni endu untundali.
1: So I is present in every human being.
0: Deenini puraskarinchukoniye.
1: Basing on this.
0: Ishavasyam idam sarvam. అందరి ఎందు ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: బీయింగ్స్. అందరి ఎందు లేకపోతే ఈశ్వర సర్వభూతానాం అనే పదములకు అర్థమే ఉంటుండాలి.
1: ఇఫ్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ వాట్ ఈస్ ది
0: మీనింగ్? ఈ పదం పుట్టాలి.
1: వై షుడ్ సచ్ వర్డ్ బి
0: ఎందుకు ఈ పదం పెట్టాలి?
1: వై షుడ్ దే బి యూస్డ్?
0: ఇది అర్థరహితమైనటువంటిది.
1: దట్స్ ఆల్ మీనింగ్లెస్.
0: కాదు కాదు.
1: నో.
0: అర్థ సహితమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ మీనింగ్ఫుల్.
0: అందరి ఎందు ఉంటుందంట కనుకనే ఈ నేను అనేటువంటిది. కనుక ఈశ్వర సర్వభూతానా.
1: యాజ్ దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ సో ఇట్ ఇస్ కాల్డ్ ఈశ్వర సర్వభూతానా.
0: కనుక ఈనాడు చెప్పే మాటలకు, చేసే పనులకు, అనుభవించే అనుభూతులకు ఏమాత్రం కూడా అర్థం లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది ఫీలింగ్స్ అండ్ ద వర్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దేర్ నో రిలేషన్షిప్.
0: కాక చెప్పిన మాటకు సరి అయినటువంటి నడత ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ బిహేవియర్ షుడ్ బి అప్రోప్రియేట్ టు వాట్ వీ సే.
0: ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు, దీనికి తగినటువంటి ఒక విశ్వాసం పెంచుకోవాలి.
1: వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్స్ యూ షుడ్ హావ్ ప్రపోర్షనేట్ ఫెయిత్.
0: కానీ అట్లా చెప్తున్నామే కానీ చేయలేకపోతున్నాం.
1: బట్ వీ సే సో బట్ వీ డోంట్ యాక్ట్.
0: తుచ్చమైనటువంటి వాంఛల చేత మనము భగవంతుని కూడాను కేవలము విశ్వసించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ లో మీన్ డిజైర్స్ వీ ఆర్ నాట్ హావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రామకృష్ణ పరమహంస రాణి రాసుమణి టెంపుల్ లోపల పూజ చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు.
1: రామకృష్ణ పరమహంస వాజ్ ఆఫరింగ్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసుమణి అండ్ డిలైటెడ్ హిమ్సెల్ఫ్.
0: ఒకనాడు రాత్రి ఆ టెంపుల్ లోపల దొంగలు పడి ఆ యొక్క దేవి విగ్రహం పైన ఉండేటువంటి నగలన్నీ కూడా తస్కరించారు.
1: One day thieves entered into that temple. They have stolen all the jewelry round the neck of that deity.
0: కాని తన యొక్క కర్తవ్యము నిర్వర్తించటము రామకృష్ణునికి తనైనటువంటి యొక్క కర్మ.
1: రామకృష్ణ పరమహంస has to discharge his duty.
0: మధురనాథుని దగ్గరికి పోయి అతను రాసుమణి యొక్క అల్లుడు.
1: మధురనాథ ఇస్ ది సన్ ఇన్ లా ఆఫ్ రాసుమణి.
0: అయ్యా నగల నీకుడును దొంగలు తస్కరించారు అన్నాడు.
1: He said, sir, thieves have stolen all the jewelry.
0: అది కూడా నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు.
1: He said smilingly.
0: అతనికి కోపం వచ్చింది.
1: He was angry.
0: ముఖం మార్చుకున్నాడు.
1: He changed his face.
0: తక్షణమే మందిరంలోకి వచ్చాడు.
1: Immediately came to the temple.
0: చూచాడు.
1: He watched.
0: ఆ యొక్క కృష్ణ విగ్రహం పైన ఒక్కటైన కూడా నగలలేదు.
1: He didn't notice any ornament on Krishna's idol.
0: ప్రక్కనే రామకృష్ణుడు నిలుచుకున్నాడు.
1: రామకృష్ణ stood by his side.
0: ఈ మధురనాథుకి క్రోధం వచ్చి వివేకం శూన్యమైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా కృష్ణ సిగ్గుచేటు.
1: And this Madhurnatha said, Krishna, it is extremely shameful.
0: నీ వంటి పైన ఉన్నటువంటి నగలని నీవు రక్షించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా రక్షించుకోగలవు?
1: కృష్ణ, ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ జ్యువెలరీ, హౌ డు యు ప్రొటెక్ట్ దిస్ వరల్డ్?
0: దొంగలు పడి నీ వంటి పైన ఉన్నటువంటి నగలను దోచుకుంటూ ఉంటే నీవు ఏమి స్తంభించిపోయావా లేక ఉన్మత్తుడైపోయినావా?
1: When thieves entered, took away the jewelry, what happened to you?
0: Were
1: you
0: standing? ఈ దైవత్వానికి ఒక సిగ్గు చేటు అన్నాడు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు ది డివినిటీ.
0: ఈ మాట విన్నాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ హర్డ్ ఇట్.
0: మధురనాథ నోరు మూయి.
1: హి సెడ్, మధురనాథ షట్ అప్.
0: నీ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క దీని నిమిత్తమై భగవంతుని ఈ విధంగా నీవు భావిస్తున్నావా?
1: బికాస్ ఆఫ్ యువర్ లో డిజైర్స్ డూ యూ థింక్ గాడ్ ఇన్ దట్ వే?
0: సర్వ సంపద యొక్క తత్వమైనటువంటి యొక్క లక్ష్మియే ఈ యొక్క కృష్ణుని యొక్క రాణి అయి ఉండగా నీ అల్పమైనటువంటి నగల కోసం నీవింత భ్రమపడటం ఎందుకు?
1: And the goddess of wealth is very conscious of Krishna. Why do you think in that way?
0: భగవంతునికి ఈ తుచ్చమైనటువంటి భావం ఏమాత్రము లేవు.
1: God has no low feelings.
0: ఏదో దొంగలు ఆశించి దైవాన్ని అనుసరించి ఆశ్రయించి ఈ కించి నగలు తీసుకుని పోతే నీవింత నీవు బాధపడుతున్నావా?
1: When thieves have entered and have stolen the jewelry, do you feel so sad?
0: ఆశలు గల వాడగుట చేతనే నీవు ఈ బాధలకు గురి అవుతున్నావు.
1: Because you got the desire, you are bound.
0: భగవంతునికి ఆశలు లేవు.
1: God has no desire.
0: తనం తాను కూడా దోచుకోమని సిద్ధంగా ఉంటున్నాడు.
1: He will allow himself to be stolen.
0: తనం తానే అర్పితం కావించుకుంటుంటాడు భగవంతుడు.
1: God offers himself.
0: ఈ తుచ్చ నగల కోసం తాను ఏమాత్రమైనా భ్రమిస్తాడా?
1: Will he be worried because of this low jewelry?
0: నీ దృష్టిని మార్చుకో.
1: Change your outlook.
0: అంతేకాని దైవాన్ని ఏమాత్రము విమర్శించకు.
1: But never criticize God.
0: అని ఆ మధుర నాటకు బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: Then Ramakrishna Paramahamsa taught a lesson to Madhurnatha.
0: Madhurnathudu vellipoyadu sigguto.
1: Madhurnatha returned.
0: Krishnudu daggara kochunnadu Ramakrishna.
1: Ramakrishna sat in the temple.
0: Krishna manavulu yokka matalu kevalamu konni unmattamainatti mataluga untuntai.
1: Krishna, the words of human beings appear as if they
0: are said.
1: When he becomes intoxicated,
0: కేవలం జగత్ ప్రాంతి ఉండినంత వరకు వీరు ఉన్మత్తుడే.
1: హీఈస్ ఇంటాక్సికేటెడ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ ఫీలింగ్.
0: జగత్ ప్రాంతిని వదలినప్పుడు దైవ భ్రాంతి మిగులుతుంది.
1: వెన్ వన్స్ హీఈస్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ ఫీలింగ్,
0: ఆ దైవ భ్రాంతి వచ్చినప్పుడే తన్మయత్తుడైపోతాడు.
1: వెన్ హీఈస్ అటాచ్డ్ టు గాడ్, హీ ఫర్గెట్స్.
0: కాబట్టి ఉన్మత్తమునకు తన్మయత్తమునకు ఎంత భేదం ఉంటుంది?
1: వాట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటాక్సికేషన్ టోటల్ ఐడెంటిఫికేషన్.
0: కనుక నాకు తన్మయత్తును ప్రసాదించు, ఉన్మత్తము నాకు ప్రసాదించవద్దు.
1: Grant me the total identification with the divine, not this intoxication.
0: Adiye brahma vit brahmaiva bhavati.
1: That is the knower of the brahman becomes brahman.
0: Kanaka divyattamainatundi oka tattvanni manamu drushtiyandu unchukunnappude,
1: when we keep in view
0: sarvamlo divya swarupanga manaku gocharistundi,
1: everything appears as the form of the divine.
0: Kani ee jagattantaikunu daivamayame.
1: The whole world is full of God.
0: విశ్వమంతయును విష్ణు స్వరూపమే.
1: The entire universe is the form of the divine.
0: కార్యమంతయును కారణునికొక్క కార్యములే.
1: It's all the cause and effect.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క స్వరూపము.
1: It is all this form out of cause and effect.
0: కనుక జగత్తు స్వప్నమునందు కాని జాగ్రత్తనందు కాని సుషుప్తి ఎందు కాని దుర్యావస్థ ఎందు కాని సర్వత్రా కూడాను ఒక్కటిగానే ఉంటున్నది.
1: Therefore, the waking state, the dreaming state, the deep sleep, everything appears as one.
0: ఈ దుర్యావస్థ అన్నారు.
1: The final Turiya.
0: Turiya avasthanaga nalugava sthanamu.
1: The state Turiya is the fourth state.
0: Deenine overmind annaru.
1: This is called overmind.
0: Overmind.
1: Overmind.
0: Anaga manasuku atheetamainatuntiga untundadi.
1: Meaning it is beyond the mind.
0: Appudu em ayipothundi?
1: Then what happens?
0: Appude ee manavudu the pure divine self ee roopanni dharistadu.
1: Then man will remain in that form, pure divine self.
0: Divya purushudu.
1: That is inner purusha.
0: Ee divya purushunaku etti gunamulu kudalu undavu.
1: But this divine purusha, God,
0: gunamu
1: no attributes. Gunamu
0: undinatundi vaadiki maatrame sthalam untundadi ee jagattu.
1: This, in this world there is a position, the one with quality.
0: Gunamu lenappudu sarvatra vyapinchipothadu.
1: When the attributes are not there, he is all pervasive.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Shabda, sparsha, roopa, రస గంధము ఈ నాలుగు గుణములు ఉంటుండాలి ఈ ప్రకృతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్, ద సౌండ్, ద టచ్, ఆల్ ఫైవ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ టు ద నేచర్.
0: ఈ ఐదు గుణములు ఉండటం చేతనే ఈ ప్రకృతి కేవలం స్తంభించి ఒక దగ్గర పడి ఉండినట్టుగా ఉంది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రేట్స్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
0: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధము పోయింది.
1: The gandha, that smell is absent. With other four qualities remaining.
0: ఈ గంధము పోయేటప్పటికి,
1: when once the smell is gone,
0: ఈ ప్రకృతి పైన ఉన్నటువంటి ఒక జలము కదలడానికి ప్రారంభమైంది.
1: Because there is no smell of attribute to the water, it starts moving.
0: ఇంతకు పూర్వం ప్రకృతి కదలటం లేదు, ఇది కదులుతూ ప్రవహించడానికి ప్రారంభమైంది.
1: The earth doesn't move, but whereas the water starts moving.
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ రసముగా ఉండేటువంటి దాన్ని కదలడానికి ప్రారంభమైంది.
1: దాట్ విత్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ది రస
0: క్రమక్రమేణ ఇంకొక గుణము పోయింది.
1: లేటర్ ఇట్ లూజెస్ అనదర్ క్వాలిటీ.
0: రూపము పోయేటప్పటికే ఇది కేవలం అగ్నిగా పైకి లేస్తూ వచ్చింది.
1: When it loses the form, it comes out as fire.
0: దాని తర్వాత మూడవ గుణము.
1: Then the third quality.
0: రూపము, రసము, గంధము. ఈ గంధం అనేటువంటి పోయేటప్పటికి కేవలం ఒక గాలిగా మారిపోయింది.
1: When these three are absent, it becomes air.
0: ఇది నాలుగవ స్థితి, గాలి.
1: The fourth state is air.
0: తర్వాత ఈ యొక్క గాలి కూడా పోయింది.
1: Even the air is also out
0: now. స్పర్శ కూడా పోయింది. స్పర్శ,
1: టచ్.
0: కేవలం శబ్దం మాత్రమే ఉంటుండాలి.
1: ఓన్లీ సౌండ్ రిమైన్స్.
0: అది ఆకాశంగా రూపొందింది.
1: దట్ బికమ్స్ ది స్కై.
0: ఆ శబ్దం కూడా పోయింది.
1: ఈవెన్ ది సౌండ్ ఈజ్ ఆల్సో గాన్.
0: అప్పుడు శబ్దం కూడా పోయేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది.
1: వెన్ ది సౌండ్ డిసపియర్స్ ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు ఈ ఐదు గుణములు ఉండినంత వరకు కూడా స్తంభించి పడిపోయింది జగత్తు.
1: సో లాంగ్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది
0: ఒక్కొక్క గుణం మారే కొలది కూడా ఇది సర్వవ్యాపిగా రూపొందింది.
1: యాజ్ ఇట్ స్టార్ట్స్ లూజింగ్ వన్ క్వాలిటీ ఆఫ్టర్ అనదర్ ఇట్ బికమ్స్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతునికి ఎట్టి గుణములు లేవు కనుకనే అతను సర్వవ్యాపకుడు అన్నారు.
1: యాజ్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క గుణం ఉండేటువంటి ఆకాశమే సర్వత్రా కనిపిస్తుంటే ఆ గుణం కూడా లేనటువంటి ఒక భగవంతుడు ఎంత సర్వవ్యాపకుడిగా ఉంటాడు.
1: వెన్ దట్ ఈథర్ విత్ వన్ క్వాలిటీ వెన్ ఇట్స్ ఆల్ పర్వేసివ్ వై నాట్ ద గాడ్ ఈవెన్ విత్ వన్ క్వాలిటీ వై డోంట్ యూ థింక్ దట్ ఈస్
0: భగవంతుడు సర్వవ్యాపకుడు అనగా గుణాతీతుడు భగవంతుడు.
1: వెన్ వీ సే దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ మీన్స్
0: గుణములు కలిగినటువంటి వాడే ఈ మనస్సుతో కూడిన మానవుడు.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బౌండ్ బై ది అట్రిబ్యూట్స్.
0: కనుక మనస్సును మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు చేంజ్ ది మైండ్.
0: మనస్సుకు కావడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు విత్ డ్రా ద మైండ్.
0: దీనిని చక్కగా విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: దీనిని
1: దిస్
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్.
0: ఈ డిస్క్రిమినేషన్ ఏ రీతిగా చేయాలి మనం?
1: హౌ టు
0: జగత్తునంతా నేను ప్రశ్నిస్తున్నాను.
1: I question the entire world.
0: జగత్తుతో నాకు పని లేదు.
1: I'm not bothered with the world.
0: నేను సత్యమా కాదా?
1: Am I true or not?
0: తాను సత్యమా కాదా అనుకుంటే తాను సత్యము అనేటువంటి చక్కగా ఒక కొన్ని మాటలతో మనకు స్పష్టమవుతుంది.
1: If he starts inquiring whether he's true or not, the truth will be expressed.
0: లోకములో మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు.
1: Right in front of our eyes in this world many
0: మరణించిన వారిని భస్మం చేస్తున్నారు.
1: The dead or burn.
0: మరణించిన దేహాన్ని పాతి పెడుతున్నారు.
1: The dead body is buried.
0: మనం చూస్తూనే ఉన్నాము.
1: We see all that.
0: కానీ నేను శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాము.
1: But I expect to be permanent.
0: అనగా ఏమిటి అంతరార్థము?
1: Then what is the significance?
0: నీవు శాశ్వతమే.
1: You are permanent.
0: కనుక నీవు శాశ్వతత్వం అనేటువంటి నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: Therefore the feeling of permanence emanates.
0: ఈ శాశ్వతత్వం అనేటువంటి సంకల్పం నీలో పుడుతుండాలి.
1: The thought of permanence originated in you.
0: అశాశ్వతమే కానీ నీవు శాశ్వతమవు.
1: ద బాడీ ఇస్ టెంపరీ బట్ యు ఆర్
0: సత్యాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: దిస్ ట్రూత్ వి హావ్ టు ఇంక్వైర్.
0: ఎన్ని చూస్తున్నా నేను ఉండాలి. నేను ఒకనాటి పోయేవాడినే కదా అని ఎవడు అనడు.
1: వి సీ మెనీ పీపుల్ డైయింగ్
0: అనుకున్నప్పటికీ కూడా తిరిగి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఉండాలి.
1: At the last moment also he struggles to live.
0: నూరు సంవత్సరములు ముతికి అయినటువంటి యొక్క ఈమె కూడాను తిరిగి కొంతకాలం బ్రతకాలని, సార్ ఇంజక్షన్ కూడా మెల్లగా ఇవ్వండి, కష్టపెట్టద్దండి అంటుంది.
1: Though we live long, when injection is given, sir, give it smoothly.
0: సుఖ స్వరూపమైనటువంటిది ఈ మనసు.
1: The mind is the form of happiness.
0: కనుకనే సత్యం సుఖం వీరి యొక్క అందం.
1: So the beauty of the mind is the truth
0: and happiness. సత్యం సుఖం అందం.
1: These three, the
0: సత్యం ఈ మూడు కూడాను భగవత్ స్వరూపమే.
1: All the three are the form of God.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు.
1: This is called సత్యం శివం సుందరం.
0: ఈ సత్యం శివం సుందరము మానవుని యొక్క నిజమైన స్వరూపం.
1: సత్యం శివం సుందరం ఆర్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
0: శివం
1: శివం
0: శవం కానటువంటిది శివం.
1: దట్ విచ్ ఇస్ నాట్ డెడ్ కార్స్
0: సత్యం. మార్పు లేనటువంటిది సత్యం.
1: సత్యం ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: సౌందర్యం
1: సౌందర్యం
0: దైవ స్వరూపం.
1: ద బ్యూటీ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే
1: సో
0: అలంకారో విష్ణు ప్రియ శివధారో ఈశ్వర ప్రియ లోడ్కారో అరుణ ప్రియ అని ఈ యజ్ఞోపవేతము ధరించే ముందుగా భగవంతుని ప్రార్థిస్తుంటారు సూర్య నమస్కారాల్లో.
1: At the time of the thread ceremony, we pray to God this way.
0: అలంకారో విష్ణు ప్రియః.
1: Lord Vishnu likes that alankara decoration.
0: శివ ప్రియః.
1: Lord Shiva likes that water.
0: నమస్కారో అరుణ ప్రియః.
1: God's son likes this నమస్కారం.
0: భోజనం మానవ ప్రియః.
1: మానవ human being likes food.
0: ఈ మానవుడు ఈ మూడింటిని ఆశించటం లేదు.
1: Man is not expecting
0: bhojanam, bhojanam, bhojanam.
1: He always wants food, food, food.
0: ఏమిటి ఈ భోజనం?
1: What is this food?
0: ఏమిటి ఈ అన్నం?
1: What is this?
0: అన్నమయమైనటువంటిది ఈ దేహము.
1: The body is of the sheath of
0: ఇది స్థూలమైనటువంటిది.
1: It is gross.
0: ఈ స్థూల దేహము ఏ నాటికైనా కూడా ఉండేటువంటిది కాదు.
1: This gross body is not permanent.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశమైనటువంటి సూక్ష్మ దేహము కూడాను శాశ్వతమే.
1: Whereas the sheath, the life sheath and also the sheath of wisdom,
0: that's a body. శాశ్వతము.
1: Then what is permanent?
0: మనసు ఉన్నంత వరకు ఇది శాశ్వతమే.
1: So long there is mind, it is permanent.
0: అక్కడ మనసు పోయిన తర్వాత సుషుప్తి.
1: The moment mind is
0: కారణ దేహము. ఈ కారణ దేహములో మనసున్నది కనుకనే నిరంతరం ఆనందంగా ఉంటాడు.
1: ఇన్ ది డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్, దేర్ఫోర్ ఇస్ కంటిన్యూస్లీ బ్లిస్ఫుల్.
0: కనుక మనస్తత్వాన్ని ఈనాడు మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రికగ్నైజ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: కనుక మనస్సు భావాన్ని మనం కొంతవరకు మరుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to understand the
0: nature. మనిషి మనసు రెండు లేవు.
1: మనిషి హ్యూమన్ బీయింగ్ మనస్ ద మైండ్ ఆర్ నాట్ సపరేట్.
0: మనసు అంటే మనిషే.
1: ద మైండ్ మెన్స్ మ్యాన్.
0: దీనికి మనసు అనేది ప్రత్యేకంగా లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: అలాంటి దీనిని మనం ప్రత్యేకంగా తీసుకుని
1: దట్ వీ టేక్
0: లేని అధికారాన్ని మనం అందిస్తున్నాము.
1: వాట్ అథారిటీ వీ గివ్.
0: మనమే మనం అధికారాన్ని అందించి మనమే దానికి వశమైపోతున్నాము.
1: వీ గివ్ అథారిటీ టు ద మైండ్ అండ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్.
0: కనుక మనం దీనికి అధికారాన్ని ఏమాత్రము అందించకూడదు.
1: నెవర్ గివ్ అథారిటీ.
0: ఒకవేళ మనసు ఉండేటువంటి భావం అంతకూడదు. ఈ మనసును నీవు సర్వెంట్ గా పెట్టుకోవాలి.
1: ఇఫ్ యూ హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద మైండ్, మేక్ ద మైండ్ ద సర్వెంట్.
0: అప్పుడే దీనిని నీవు చెప్పినట్టు అది వింటుంది.
1: Then it will follow you.
0: కానీ ఈనాడు నీవు మనసును అనుసరిస్తున్నావు.
1: బట్ టుడే యూ ఫాలో ద మైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనసు ఉండవచ్చును.
1: ద మైండ్ మే బి దేర్.
0: తక్షణమే దీనిని మార్పు చేసుకోవడానికి వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
0: మనసు ఉండినప్పటికీ నీవు బుద్ధితో నీ మనసును కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: దో ద మైండ్ ఈస్ దేర్ విత్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ కరెక్ట్.
0: మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది.
1: మైండ్ ఈస్ ఆఫ్టర్ డిజైర్.
0: తక్షణమే బుద్ధిని పంపాలి అక్కడ.
1: దెన్ యూ షుడ్ అప్లై.
0: దేనికి పంపాలి? మనసుకు బుద్ధి చెప్పడానికి బుద్ధిని పంపాలి.
1: యూ షుడ్ సెండ్ ది ఇంటెలెక్ట్ టు టీచ్ ద లెసన్ టు ద మైండ్.
0: హే మైండ్, నీవు పిచ్చి ఆటలు ఆడవద్దు.
1: ఓ మైండ్, డోంట్ డాన్స్ లైక్ దిస్ ఇన్
0: ఎ మ్యాచ్. విషయాన్ని పరిశీలన చేయి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఇస్
0: ఎక్స్ట్రాడినరీ. పెంచుకో.
1: యూ డెవలప్ యువర్ సెల్ఫ్.
0: కోరినవంతా నీవు లభించాలని నీవు ఆశపడవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ ద
0: థింగ్స్. ఈ విధంగా దానికి బోధన చేస్తూ రావాలి.
1: సో ది ఇంటెలెక్ట్ షుడ్ టీచ్ ద మైండ్.
0: అప్పుడు ఈ బోధన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనసు యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: As the mind is taught by the intellect, the speed would be less.
0: కనుకని దీనిని విజ్ఞానము అన్నారు.
1: This is called విజ్ఞాన.
0: ఇది ఎలాంటి విజ్ఞానము?
1: What sort of విజ్ఞాన?
0: ఇది ఒక శాశ్వతమైనటువంటి విజ్ఞానము.
1: It is permanent wisdom.
0: Infinite.
1: Infinite wisdom.
0: Infinite.
1: Infinite.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది తెలివితేటలతో కూడినటువంటిది.
1: This infinite wisdom is full of intelligence.
0: Divine intellectual will అన్నారు.
1: Divine intellectual will.
0: ఆ విల్లును మనం సంపాదించుకోవాలి.
1: That will we should acquire.
0: అప్పుడే నిజమైన యొక్క మానవత్వాన్ని కొంత గుర్తించుకున్న వారమే పోతాం.
1: Then we'll be recognizing the meaning of the human life to some extent.
0: ఈ will power చేతనే మనము ప్రపంచమునంతకును కాస్మిక్ డివైన్ గా మార్చవచ్చు.
1: With this will power we can convert the whole world into cosmic power.
0: ఆ కాస్మిక్ పవర్ అనేటువంటి దాన్ని మనము చక్కగా కంటితో చూడాలి.
1: You have to see clearly.
0: మనసుతో అనుభవించాలి. దేహముతో దీనిని సరైన స్థితిలో తెచ్చుకోవాలి.
1: You have to clearly see with the physical eye the cosmic power.
0: ఇది సాధ్యమవుతుంది. ఇది అసాధ్యమని భ్రమించకూడదు.
1: It is possible. Never think that it is impossible.
0: నీవు పట్టుపట్టి తప్పక నీవు సాధించవచ్చు.
1: When once you determine, you can certainly accomplish.
0: కానీ నీవు ప్రయత్నించటం లేదు.
1: But you are not trying.
0: ప్రయత్నిస్తే ఎంతైనా సాధించవచ్చు.
1: If you effort, certainly you can accomplish.
0: రావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా అన్నాడు.
1: If you want to come, there is certainly a path. If you really desire, there certainly is no doubt.
0: నువ్వు చేయాలంటే ఎంత పనైనా చేయవచ్చును.
1: If you determine, you can achieve.
0: గ్రద్ద ఎగరాలంటే ఎంత పైకైనా ఎగరవచ్చు.
1: This kite can fly high to an extent.
0: కానీ ఎగరకూడదు అనుకుంటే ఉన్న చోటునే పడి ఉంటాడు.
1: But if it doesn't want to fly, it remains where it is.
0: చీమైనా నడచాలనుకుంటే ఎంత దూరమైనా నడుస్తుంది.
1: Even the ant wants to walk, can walk any long distance.
0: చూసారా చీమ ఎంత చిన్నది?
1: The ant is so small.
0: ఎన్ని మైళ్ళు అయినా కూడా నడుస్తుంది.
1: ఇట్ కెన్ వాక్ మైల్.
0: కారణం,
1: ద రీజన్,
0: నడచాలనే సంకల్పమే దీనికి.
1: ఇట్ విల్స్ టు వాక్.
0: నేను దీనిని అనుభవించాలి, దీనిని నేను సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి.
1: ఇట్ హస్ గాట్ ది డిటర్మినేషన్ ఐ మస్ట్ వాక్ అండ్ ఐ మస్ట్ ఎక్స్పెక్ట్.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, ఎట్టి భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: మా ఇరువురికి ఉండినటువంటి మధ్య ఉన్నటువంటి మనసును కేవలం మనం తుంచుకోవాలి.
1: లెట్ మీ కట్ ఆఫ్ ద మైండ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: అనేటువంటి యొక్క పట్టుదలను మనం సాధించాలి.
1: వి షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: ఇది అంత సులభమైనది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: కానీ ఏనాటికైనా కూడా ఈ సంకల్పమును మీరు దృఢంగా ఉంచుకున్నప్పుడు తప్పక మీరు సాధించవచ్చు.
1: ఎనీవే వన్ టైమ్ అర్ అదర్ ఇఫ్ యు హావ్ ద డిటర్మినేషన్ యు కెన్ సర్టెన్లీ కమ్.
0: విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అంటే ఏదో కొన్ని సహజంగా నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఆరాధనలుగా మనం భావిస్తున్నాము, అది కాదు ఆధ్యాత్మికము.
1: You take that spirituality as a ritual. It is not spirituality.
0: ఏకాత్మ భావాన్ని మనం పొందాలి.
1: We should have that feeling of oneness.
0: అది నిజమైన ఫిలాసఫీ.
1: That is true philosophy.
0: అది నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is true divinity.
0: అది నిజమైనటువంటి భక్తి సాధన.
1: That is true devotion.
0: అది నిజమైన జ్ఞానము.
1: That is true wisdom.
0: అట్టి జ్ఞానాన్ని మనం ఈనాడు పొందలేకపోతున్నాము.
1: That wisdom we are not able to get.
0: గ్రంథాన్ని పఠించి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము.
1: We think we go through a book and think we are wise.
0: గ్రంథ జ్ఞానం ఇది గ్రంథ జ్ఞానమే కాదు.
1: The book is knowledge is nowhere knowledge.
0: ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇది
1: ద బుక్ ఇస్ నాలెడ్జ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: హార్ట్ తో అనుభవించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి.
1: We have to relate to the heart and experience. That is the meaning.
0: మనసు దూరమైనప్పుడే ఆత్మ జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When once we withdraw the mind, the self can be
0: నేను భగవంతుడు ఒకటే, నేను భగవంతుడు ఒకటే.
1: I and God are one. I and God are one.
0: ఆ భావాన్ని మనం తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఫీలింగ్ వీ మస్ట్ డెఫినెట్లీ డెవలప్.
0: భగవంతుడు వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: భగవంతుడు నేనే, నేనే, నేనే.
1: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
0: కానీ ఈ విధంగా మాటలతో చెప్తే ప్రయోజనం లేదు.
1: బట్ ఇట్స్ నో యూజ్ బై సేయింగ్.
0: ఒక సాధకుడు నామస్మరణ చేస్తూ ఉండినాడట.
1: వన్ ఎస్పిరెంట్ వాస్ చాంటింగ్ లార్డ్ నేమ్.
0: ఉపదేశం చేయటం చేత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం, శివోహం, శివోహం అని ఉచ్చరిస్తూ ఉన్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ శివ అండ్ సో ఆన్.
0: శివోహం శివోహం అంటుంటే ఎదుట ప్రేరణ స్నేహితుడు ప్రశ్నించాడు.
1: When he starts declaring, I am Shiva, another friend questioned him.
0: Yes, Shivoham, Shivoham, antunnavu. Idi ekkada nunchi vachindi padam annadu.
1: Oh friend, you are saying, I am Shiva. Where from you got this word?
0: Maa guru upadesham annaru.
1: He thought that I am taught by this. Idi
0: guru kudanu attune untunnaru.
1: Modern gurus are like that.
0: మంచిదే గురు ఉపదేశం చేసే. శివోహం అంటే అర్థం ఏమిటి?
1: ఇట్స్ గుడ్ యూ హ్యాడ్ మెసేజ్, దెన్ వాట్ యు మీన్ ఆఫ్ శివోహం?
0: నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అనుకోవటం అన్నాడు.
1: మీనింగ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
0: మంచిదేనయ్యా, నీవే శివుడు నిజమే, పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ సెడ్ ఇట్ ఇస్ గుడ్, యు ఆర్ శివ, దెన్ వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ యు అండ్
0: అపరాధం అన్నాడు.
1: అరే వాట్ ఇస్ సిన్ ఇట్ ఇస్ హి నాట్ సెడ్.
0: మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నాడు, అర్థాన్ని తెలుసుకుంటున్నాడు. పార్వతి అంటే ఎవరు? అది నేనే అని ఎందుకు అనకూడదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండకూడదు?
1: He utters the mantra, he knows the meaning, but when asked, he has no answer.
0: ఇంత భేదం పెట్టు. పార్వతి అంటే మహాదేవి, నాకు ఆమెకి ఏమి సంబంధం అనుకుంటున్నాడు, శివోహం శివోహం అంటున్నాడు. ఇది ఎంత ఆర్టిఫిషియల్.
1: పార్వతి ఇస్ మదర్, బట్ హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమైనటువంటి మంత్రాలంతా ఉచ్చరిస్తున్నారు ఈనాడు.
1: టుడే వీ అదర్ వీ చాంట్ ఆర్టిఫిషియలే.
0: ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటే ఆ అర్థానికి తగినట్టుగా అనుసరించాలి.
1: వెన్ వన్స్ వీ చాంట్ ఏ మంత్ర, వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ఇట్స్ మీనింగ్.
0: నిజమైనటువంటి యొక్క ఏకాగ్రత, అది నిజమైనటువంటి ఏకత్వం.
1: దట్ ఈస్ రియల్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ రియల్ యూనిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: That's what Swami says, the proper study of mankind
0: thought
1: is man.
0: Thought, words, action, ఒకటి కావాలి.
1: There should be harmony between thought, word and deed.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: This is true spirituality.
0: ఇది సత్య మార్గము.
1: This is the path of truth.
0: ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడాను విద్యార్థులు ఆచరించినప్పుడే, అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం బాగుపడుతుంది.
1: When students spread along the path of truth, the country will certainly progress.
0: చాలా మంది విద్యార్థులు,
1: many students,
0: విద్యార్థినీయులు
1: and
0: సరిగా వినటం కూడా లేదు. ఇంకా ఆచరించడం ఎక్కడి నుంచి వస్తుంది?
1: మెనీ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్ డోంట్ లిసన్ ప్రాపర్లీ.
0: వినటం కూడా సరిగా వినటం లేదు.
1: దే డోంట్ లిసన్ ప్రాపర్లీ.
0: కన్నులు చూస్తుంటాయే కానీ స్వామిని,
1: ఓన్లీ ఐస్ వాచ్
0: స్వామి మాటలపైన చెవులను ఏకాగ్రత పరచడం లేదు.
1: స్వామిస్ మెసేజ్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ఇయర్.
0: వారు ఇంకా ఆచరణలో ఏమాత్రం పెట్టగలరు.
1: సచ్ పీపుల్ హౌ డు యు ప్రాక్టీస్.
0: కానీ ఏ కొంతమంది అయినా కూడా ఇందులో లభ్యం కావచ్చు.
1: అట్లీస్ట్ సమ్ అవుట్ ఆఫ్ దిస్ మే బి దేర్.
0: ఏ ఒకరిద్దరైనా కూడా చిక్కితే కూడా చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇస్ దేర్ వన్ ఆర్ టూ.
0: కనుక చక్కగా వినండి.
1: సో లిసన్ క్లియర్లీ.
0: విన్న దాన్ని మననం చేయండి.
1: Not what you listen to.
0: మనం దాన్ని ఆచరణలో పెట్టండి.
1: Start practicing.
0: ఇది ఏ శ్రవణ మనన నితిధ్యాస అనేటువంటి పదములకు సరైన అర్థం.
1: This is listening and recapitulation and practice.
0: వంట ఇంట్లో వంట వండినాము.
1: We cooked in the kitchen.
0: వండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of kitchen?
0: డైనింగ్ రూమ్ లో తెచ్చి పెట్టుకొని తినాలి.
1: You should eat in the dining hall.
0: ఆ తిన్న తర్వాత జీర్ణించుకోవాలి.
1: Then you have to digest the
0: food. జీర్ణించిన తర్వాతనే అన్నం యొక్క శక్తి మన దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: After digestion only you get the strength out of the food consumed.
0: కాబట్టి వంట ఇంట్లో వంట చేయటమే శ్రవణము.
1: Therefore cooking in the kitchen is
0: listening. డైనింగ్ హాల్లో దీన్ని తెచ్చుకొని తినటమే దీనికి మననము.
1: Eating in the dining hall is recapitulation.
0: ఈ తిన్నటువంటి దాన్ని జీర్ణింపజేసు ఆచరణలో పెట్టుకోవటమే నితిధ్యాస.
1: Digesting what is that is eaten and practicing it.
0: ఆనందం అనేటువంటి మనకు లభ్యమవుతుంది.
1: Then only you will earn bliss.
0: అంతేకాని శ్రవణం చేశాము మననం చేయి మననం చేసిన నితిధ్యాసి ఏమిటి పిచ్చి వేదాంతములు.
1: Otherwise we simply say listen, recapitulate and practice. What is all madness?
0: ఈ వేదాంతములు ఏనాటి కూడా మన మనసును మార్చలేదు.
1: Such philosophy will never change our mind.
0: ఆచరణలో పెట్టి దీన్ని ఆనందించాలి.
1: We must practice and earn the bliss.
0: నూరు చెప్పేటువంటి దానికంటే ఒకటి ఆచరించు.
1: Instead of saying 100, practice 1.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ యు హావ్ టు లెర్న్.
0: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ దట్ హావ్ టు బి లెర్న్.
0: కానీ నోటితో భగవత్ నామము
1: అటరింగ్
0: భగవత్ చింతన
1: బట్ లిసనింగ్ సమ్వేర్
0: కన్నులతో భగవత్ రూపము
1: అండ్ గాడ్స్
0: హృదయంతో భగవత్ యొక్క విచారము
1: అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్
0: నాలుగింటి యొక్క ఏకత్వము
1: యూనిటీ ఆఫ్ ఆల్
0: ఇది మానవత్వానికి సరైన అర్థంగా వస్తుంది.
1: దట్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ దట్ బ్లెస్.